శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లనగా 837 కిలోహెర్ట్స్ పై అన్లాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 5వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 57 సెకన్లు. శుభోదయం.

Thank you.

సూక్తి శుద్ధమన్నారు. సమర్పణ శ్రీ కేజే రమేష్.

హిరణ్యగర్భశిశిరస్తవనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రః శ

జయాయ జయ భద్రాయ హర్వస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్

0: సన్నుతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పొలం పనులు.
1: వివిధ పంటల్లో జీవ సంబంధమైనటువంటి మందులతో విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలో, ఇంకా ఈ విధమైనటువంటి విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంట దిగుబడి విత్తన నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నాణ్యమైనటువంటి విత్తనం అంటే జన్యుపరమైనటువంటి అసలు లక్షణాలు, మొలక శాతం, మొలకెత్తే శక్తిని కలిగి ఉండి పైరు ఒకే విధంగా పెరుగుతుంది. ఇటువంటి విత్తనాలను ఉపయోగించటం వల్ల పంటల్లో ఎక్కువ దిగుబడులను సాధించవచ్చు. విత్తనాలు ఆరోగ్యమైనవి అయినప్పటికీ కోత కోసేటప్పుడు, నూర్పిడి జరిగేటప్పుడు కొన్ని శిలీంద్ర భాగాలు విత్తనాలతో కలిసి పంటను ఆశిస్తుంటాయి. విత్తనాల్లో తెగుళ్లను కలగజేసే శిలీంద్ర బీజాల రూపంలో ఉండి తిరిగి విత్తనాలను నాటినప్పుడు బయటపడుతూ ఉంటాయి. సాధారణంగా రైతులు పైరుకు పురుగులు ఇంకా తెగుళ్లు ఆశించినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే రసాయన మందులను పిచికారీ చేస్తూ ఉంటారు. తెగుళ్లు మొదటి దశలోనే గమనించకపోవటం, సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టకపోవటం వల్ల తెగుళ్ల నివారణ రైతులకు కష్టసాధ్యమవుతోంది. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుండి పలు విత్తనాలను రక్షించుకోవాలి అంటే విత్తన శుద్ధి అనేది ఎంతో అవసరం. విత్తనాల ద్వారా ఆశించే పురుగులు తెగుళ్లను నివారించడానికి, అదేవిధంగా మొలక దశలో నేలలో ఉండే కీటకాలు శిలీంద్రాల నుంచి విత్తనాలను కాపాడుకోవటానికి, విత్తనాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయడాన్నే విత్తన శుద్ధి అంటాము. విత్తన శుద్ధి రెండు రకాలుగా చేస్తూ ఉంటారు, పొడి విత్తన శుద్ధి, తడి విత్తన శుద్ధి. అసలు ఈ విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు కనుక మనం చూసుకుంటే, విత్తనాన్ని శుద్ధి చేయటం వల్ల విత్తనాలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. భూమిలో విత్తనాల్లో ఉండే హానికారక శిలీంద్రం పురుగుల నుండి మొలకెత్తే విత్తనాలను, చిరు మొక్కలను కాపాడుకోవచ్చు. విత్తన శుద్ధి చేయటం వల్ల ఎక్కువ విత్తనాలు మొలకెత్తి తొందరగా ఒకే రీతిలో మొలకలు వచ్చి ఎదుగుతూ ఉంటాయి. విత్తనాలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అంటే, ముందుగా విత్తనాలకు పైపూత పద్ధతి, ఇది సర్వసాధారణంగా అనుసరించే విత్తన శుద్ధి విధానం. తడి లేదా పొడి పదార్థాలను విత్తనాలకు పైపూతగా వాడుకోవచ్చు. విత్తనాలను క్రిమిసంహారక అంటే పురుగు మందులను కలపడానికి చౌకగా లభించే మట్టి కుండలను రైతులు వాడుకోవచ్చు, లేదా విత్తనాలను ఒక పాలిథిన్ షీట్ మీద పరచి తగిన పరిమాణంలో రసాయన మందులను ఆ విత్తనాల రాశిపై చిలకరించి వాటిని బాగా కలుపుకోవాలి. ఇక రెండోది విత్తనాలకు దళసరి పైపూత అంటే సీడ్ కోటింగ్. ఈ పద్ధతిలో శుద్ధి చేసే పదార్థం విత్తనానికి అంటుకుని ఉండటం కోసం జిగురు లాంటి మిశ్రమాన్ని ఉపయోగిస్తుంటారు. జీవ సంబంధ మందులతో విత్తన శుద్ధి చేయడం అంటే, నాటడానికి ముందు బ్యాక్టీరియా లేదా శిలీంద్రాలు వంటి ప్రయోజనకరమైనటువంటి సూక్ష్మ జీవులతో విత్తనాలను శుద్ధి చేయటం. ఈ పద్ధతి విత్తనాలను వ్యాధుల నుండి రక్షించడంలో, అంకురోత్పత్తిని పెంచడంలో, ఇంకా ఆరోగ్యకరమైనటువంటి మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

0: విత్తన శుద్ధిలో ఉపయోగించే బయో ఏజెంట్లలో బయో ఫెర్టిలైజర్లు, బయో పెస్టిసైడ్లు, ఇంకా సూక్ష్మజీవుల ఇనాక్యులెంట్లు ఉంటాయి. బయో ఏజెంట్లతో విత్తన చికిత్స చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాధి నియంత్రణ చేసుకోవచ్చు. అంటే బయో ఏజెంట్లు విత్తనాలు మొలకలను నేల ద్వారా విత్తనం ద్వారా వ్యాపించే వ్యాధి కారకాల నుండి రక్షిస్తాయి, రసాయన పురుగు మందుల అవసరాన్ని తగ్గిస్తాయి, ఇక మెరుగైన అంకురోత్పత్తి కూడా ఏర్పడుతుంది. అది ఎలాగంటే ప్రయోజనకరమైనటువంటి సూక్ష్మజీవులు విత్తనాల అంకురోత్పత్తిని వేగవంతంగాను ఇంకా ఒకే రీతిలోనూ ప్రోత్సహిస్తాయి. ఇంకొకటి మెరుగైన పోషక శోషణ, అంటే కొన్ని బయో ఏజెంట్లు మొక్కలు అవసరమైనటువంటి పోషకాలను మరింత సమర్థవంతంగా నేల నుండి పొందటానికి గ్రహించడానికి సహాయపడతాయి. ఇంకొకటి మొక్కల శక్తి పెరుగుదల, అంటే ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు మంచి దిగుబడి సామర్థ్యంతో బలమైన మొక్కలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో కూడినటువంటి పరిష్కారం ఇంకొక పద్ధతి, అంటే ఇది తెగుళ్ళు వ్యాధుల నివారణకు తక్కువ ఖర్చుతో కూడినటువంటి మార్గం. దీనివల్ల రసాయన ఎరువులు, ఇతర రసాయన మందుల అవసరం తగ్గుతుంది, ఇంకా రసాయనాల మీద ఆధారపడటం కూడా తగ్గుతుంది. అది ఎలాగంటే జీవ సంబంధమైన విత్తన చికిత్సలు పంట రక్షణ ఇంకా పోషక నిర్వహణకు మరింత స్థిరమైనటువంటి పర్యావరణ అనుకూల విధానాన్ని అందచేస్తాయి. ఈ విధంగా బయో ఏజెంట్లతో విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల ప్రయోజనాలున్నాయి. ఇక విత్తన శుద్ధికి ఉపయోగించే బయో ఏజెంట్ల రకాలను మనం చూసుకున్నట్లయితే జీవన ఎరువులు, జీవ పురుగు మందులు మనకి అందుబాటులో ఉన్నాయి. జీవన ఎరువుల్లో రైజోబియం, అజోస్పెరిల్లం, అజిటోబాక్టర్ ఇట్లాంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఇక జీవ పురుగు మందుల్లో ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా మొక్కలు వంటి సహజ వనరుల నుండి తీసుకోబడ్డాయి. అంతేకాకుండా నిర్దిష్ట తెగుళ్ళు లేదా వ్యాధులను నియంత్రిస్తాయి. బయో ఏజెంట్లకు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే రైజోబియం, ట్రైకోడర్మా, బాసిల్లస్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. రైజోబియం అనేది పప్పు ధాన్యాల పంటలకు సాధారణంగా ఉపయోగించే నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా. ట్రైకోడెర్మా అనేది నేల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించగల ఇంకా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించగల ప్రయోజనకరమైనటువంటి శిలీంధ్రం. బాసిల్లస్ అనేది జీవ నియంత్రణ ఇంకా పోషక ద్రావణీకరణతో సహా వివిధ ప్రయోజనకరమైన ప్రభావాలను ఉత్పత్తి చేయగల బ్యాక్టీరియా జాతికి చెందినటువంటిది. ఇంకా వివిధ పంటల్లో విత్తన శుద్ధి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా వరిలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పొడి మందును కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల అగ్గి తెగులు, పొడ తెగులు, కాండంకుళ్ళు తెగుళ్లను కొంతవరకు అదుపు చేసుకోవచ్చు. మినుములో విత్తన శుద్ధి చేసుకోవటం ఎలాగంటే ఈ విత్తన శుద్ధి కోసం ట్రైకోడర్మా విరుడి పొడి మందును కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా మినుము పంటను ఆశించే కాండం గజ్జి తెగులను, ఎండు తెగులను అదుపు చేసుకోవచ్చు. ఇక వేరుశెనగలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి అంటే ట్రైకోడర్మా విరుడి పొడి మందును కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా మొదలకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులను అదుపు చేసుకోవచ్చు. జీవన ఎరువులతో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి అంటే రైజోబియం అనేది అపరాలంటే పప్పు జాతి పంటలకు నత్రజనిని అందించే జీవన ఎరువు. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదంటే గంజి పొడిని కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చి 10 కిలోల విత్తనాల మీద చల్లుకోవాలి. 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడి మందును బాగా కలిపి విత్తన శుద్ధి చేసుకొని 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో విత్తుకోవాలి. ఇక అజోస్పైరిల్లంతో అయితే చెరుకు పంట నాటే విత్తనపు ముచ్చెలను 10 నిమిషాలు అజోస్పైరిల్లం ద్రావణంలో అంటే 2 కిలోల అజోస్పైరిల్లం ఎరువును 80 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ ద్రావణంలో ముంచి శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా చెరుకు పంట నాటే విత్తనపు ముచ్చెలను గనక ముంచి శుద్ధి చేసుకున్నట్లయితే చెరుకులో వచ్చేటటువంటి రకరకాల తెగుళ్లను అరికట్టుకోవటానికి వీలవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ తప్పనిసరిగా విత్తనాలను జీవ సంబంధమైనటువంటి మందులతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే విత్తనాల ద్వారా ఆశించేటటువంటి పురుగులు, తెగుళ్లను నివారించడమే కాకుండా మొలక దశలో నేలలో ఉండే కీటకాలు, శిలీంధ్రాల నుండి విత్తనాలను కాపాడుకొని నాణ్యమైనటువంటి పంటలను తీసుకోవటానికి వీలవుతుంది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్

వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలను పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం. మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి.

0: అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాసు పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డు అంతా కూడా పకడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
1: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమాపేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటికలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ
2: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, పిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూ తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ పిఎస్ఎన్ఎల్ మనందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అదే రిక్వైర్మెంట్స్ ఆనందలేదు. మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
1: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ T20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్టంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి

0: లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉరుములతో కొన్ని మెరుపులు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. విబిజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ह्यः गुजरातस्य सानन्दक्षेत्रे सीजी सेमी संस्थायाः अत्याधुनिकस्य ओसेट सेमीकंडक्टर संयंत्रस्य उद्घाटनं कृतम्. अत्रावसरे जनसभां संबोधयन् प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अयं विकासः भारतस्य प्रगाढ इलेक्ट्रॉनिक्स क्रान्तेः आगामी चरणमस्ति, येन देशः पूर्वमेव विश्वस्य द्वितीयः बृहत्तमः दूरभाष निर्मातृत्वेन समेधितः. सः दृढविश्वासं प्रकटितवान् यत् सानन्दक्षेत्रं वैश्विक सेमीकंडक्टर केन्द्रत्वेन समेधिष्यते.
3: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
2: तेन गदितं यत् सानन्दं प्रतिवर्षं 20 कोटि चिप्स निर्माणार्थं सज्जमस्ति. तेन 500 कोटि परिमितस्य लक्ष्यनिर्धारणार्थं शुभाशयाः अपि प्रकटिताः. अत्रावसरे केन्द्रीयमन्त्रिणा अश्विनीवैष्णवेन घोषितं यत् 26 वर्षान्तं यावत् भारते 5 सेमीकंडक्टर संयन्त्राणि पूर्णतः क्रियाशीलानि भविष्यन्ति. प्रधानमन्त्रिणा जोधपुर विमानपत्तने नूतनस्य टर्मिनल भवनस्यापि उद्घाटनं कृतम्. तदनन्तरं सः बालोत्तरा मण्डलस्य पचपदरा क्षेत्रे देशस्य अत्याधुनिकं ग्रीनफील्ड रिफाइनरी सह पेट्रोकेमिकल कॉम्प्लेक्स इत्येतत् राष्ट्राय समर्पितवान्. अत्रांतरे तेन जयपुर मेट्रो द्वितीय चरणस्य शिलान्यासोऽपि कृतः. अवसरेऽस्मिन् प्रधानमन्त्रिणा प्रोक्तं यत् पश्चिम एशिया क्षेत्रस्य संघर्षेण 21वीं शताब्द्याः महत्तमः ऊर्जा संकटः समुत्पन्नः, किन्तु भारतेन समयोचित निर्णयैः कूटनीत्या च एषः कालः सम्मुखीकृतः.
3: भारत ने हर स्तर पर सही फैसले लिए, संकट का समय रहते सटीक आकलन किया, प्रभावी रणनीति बनाई, भारत के संसाधनों का संतुलित प्रयोग किया, भारत की डिप्लोमेटिक पावर का सकारात्मक इस्तेमाल किया और तब जाकर भारत संकट से उबर पाया है.
2: श्री मोदी राजस्थान सर्वकारस्य विभिन्न विभागेषु नवनियुक्तेभ्यः 45,000 युवभ्यः नियुक्ति पत्राणि अपि प्रायच्छत्. केन्द्रीय गृहमन्त्री अमितशाहः सानन्दक्षेत्रे नूतन सीजी सेमी ओसेट इत्यस्य उद्घाटनं प्राविधिक आत्मनिर्भरतायां भारतस्य अभिनव पदक्षेपः इत्युदीरितवान्. अस्य अत्याधुनिक संयंत्रस्य उद्घाटनं प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना कृतम्। गृहमन्त्रिणा सामाजिक संजालीय तन्त्रे स्वलेखे प्रकटितं यत्

0: भारतस्य प्रौद्योगिकी महाशक्तित्वेन विकासयात्रायाम् एषः कश्चन नूतनः कीर्तिस्तम्भः अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्य प्रभृति अस्य मासस्य दशदिनांकं यावत् कतार, बहरीन, कुवैत, ओमान देशानां आधिकारिक यात्रायां भविष्यति। स्वप्रवासकाले विदेशमन्त्री तत्तद्देशीयानां समकक्ष नेतृभिः सह शीर्षनेतृत्वेन च सह मेलिष्यति। विदेशमन्त्रालयेन प्रोक्तं यत् अयं प्रवासः एतैः देशैः सह भारतस्य द्विपक्षीय सम्बन्धानां दृढीकरणे विशेषेण केन्द्रितः भविष्यति। संसदः वर्षाकालीन सत्रमस्य मासस्य 20 दिनांकात् अगस्त मासस्य 23-दिनांकं यावत् प्रचलिष्यति। संसदीय कार्यमन्त्री किरण रिजिजू सूचितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः जुलाई मासस्य 20 दिनांकात् संसदः वर्षाकालीन सत्रस्य आह्वानाय सर्वकारस्य प्रस्तावं स्वीकृतवती। आईसीसी महिला 20-प्रति-20 विश्वचषके लंडन नगरस्य लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलम् अद्य अंत्यद्वंद्वे ऑस्ट्रेलिया दलम् सम्मुखी करिष्यति। इयं प्रतिस्पर्धा तावत् भारतीय समयानुसारं रात्रौ 8 समारप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी विजयवाड़ा केंद्रम् प्रसार विशेषालु। ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యపూర్ణం వింటారు సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాస పాట వింటారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, శ్రీమతి ఐశ్వేత ప్రసాద్. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ వై రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ఈ కార్యక్రమంలో డి వర్ధన్ గారి గాత్రం వింటారు. ఓ రాజశేఖర్ వైలిన్, పెరవలి జయభాస్కర్ మృదంగ సహకారం. 9:35 నమస్తే అమరావతి కార్యక్రమంలో పులింగీతాలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని, అనంతరం రామోయే అతిథి ద్వారా శ్రోతల కోరిన పులింగీతాలు ప్రసారమవుతాయి. 11:00 రామూరి భరద్వాజ గారి రచనలు ఒక పరిశీలన, శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం కల్పలత. 12:10 ఉభయ కుశ్లోపరి. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో దేవుడిచ్చిన కొడుకు శ్రీమతి వైఎస్ లక్ష్మి గారి కథానిక, ఇంకా లలిత గీతం, చివరిగా విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 బొమ్మరిల్లు బాలల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక ప్రసారమవుతుంది. వారణాసి అనఘ సాయిభాస్కర్ ససాంక్, అనంతరం పిల్లలు పాడిన పాటలు వినవచ్చు. 3:00 నాటకం. 4:00 యువలయ్య. 4:40 చిత్రతరంగిణి ఫిలింగీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి గుంటక ప్రభాత లక్ష్మీ బృందం వారి భజనావళి. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఈ ఆట అన్ని రేడియో సెట్లలో, ఎఫ్ఎం ఛానల్లో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. 7:45 చిత్రతరంగిణి. 8:15 అమర భారతి సంస్కృత కార్యక్రమంలో మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది. 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 చిత్రతరంగిణి ఫిలింగీతాలు వింటారు. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలుదారును ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్టంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పాద్రా వద్ద దేశంలోని అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకర్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారి

0: రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్ లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్దంగా ఉందని పురి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా, 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై. భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలీ యోజనా బనాయి థీ కాంగ్రెస్ కీ సర్కార్ నే. మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకర్ 2008, ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కే 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే, కర్ నీ పాయే. వో దూసరి బాత్ హై 1.4% పే హమారీ గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన మ్యాచ్ లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16 లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్ లో బెల్జియం కు చెందిన ఏలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్ కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో కలపడనున్నారు. సకాల నిర్ణయాలు

వనరుల సమర్థ నిర్వహణ దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 62వ శ్లోకం.
2: తమేవ శరణం

భారత. జ్ఞానమునందు ఆసక్తిగల ఓ అర్జున, తం ఏవ నీ హృదయంలో ఉన్న ఆ సర్వాంతర్యామినే సర్వభావేన నీ హృదయం మొత్తంతో లేక సర్వప్రపంచము ఆయనే అనే భావంతో శరణం గచ్చ ఆశ్రయించుము అనగా శరణు పొందుము. తత్ ఆ సర్వాంతర్యామి యొక్క ప్రసాదాత్ అనుగ్రహం వలన పరాం సర్వోన్నతమైన శాంతిం ఉద్రేకరహిత స్థితిని మరియు శాశ్వతం మూడు కాలాలలోనూ ఒకే రకంగా ఉండే స్థానం అనగా మోక్షాన్ని ప్రాప్స్యసి పొందగలవు. తమే శరణం గచ్చ

జ్ఞానాసక్తి గలవో అర్జున, ఫలత్యాగపూర్వకంగా స్వధర్మాచరణం చేసి తీరాలని, అహంకారంతో మరో రకంగా చేస్తే భ్రష్టుడవుతావని నేను చెప్పాను కనుక నీవు అహంకారాన్ని పరిత్యజించి ఎక్కడోగాక నీ హృదయంలోనే నెలకొని ఉన్న అంతర్యామి పరమాత్మను శరణు వేడు. శరణు వేడడమంటే సర్వము ఆయనే అనే భావనతో విధ్యుక్త కర్మలను ఆచరించడమే. అయితే ఈ భావనను, ఈ ఆచరణను కూడా నీ హృదయం మొత్తాన్ని వినియోగించి చేయాలి. ఇలా చేస్తే ఆ అంతర్యామి పరమాత్మ యొక్క అనుగ్రహం నీకు కలిసి వస్తుంది. దానివల్ల నీకు సర్వోన్నతమైన శాంతి లభిస్తుంది. అంతేగాక

నాశరహితమైన మోక్షస్థితి కూడా లభిస్తుంది. ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు నువ్వే, నువ్వే సర్వాంతర్యామివి, నువ్వే సర్వభావుడివి అనాలి. ఇదే శరణాగతి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చే సందేశం ఏమిటంటే, ఒక ప్రక్క విహిత కర్మానుష్ఠానం అవిచ్ఛిన్నంగా జరగాలి, దానితోపాటు ఫలత్యాగమూ జరగాలి, దాంతోపాటు ఆయనను శరణు పొందాలి, దానితోపాటు తత్వజ్ఞానాసక్తి కూడా పెరగాలి. అప్పుడు మోక్షప్రాప్తి సులభంగా ఉంటుంది.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: సరస వినోదిని సమస్యాపూర్ణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం సమస్య, పెరిగిన తరుగు మరి పిలుకులేలా, ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భ పూరణలు. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. పెరుగు నట్టి ప్రజకు ప్రీతిని గూర్చగా, వరలు నట్టి పథక పంక్తులెన్నో కూరుచు, ప్రభుతను కృంగజేయు జనులు పెరిగిన తరుగు మరీ పిలుకులేలా. శ్రీమతి ముక్తేవ మంజరి మాధురి గారు, మచిలీపట్నం. విద్య పోషణ అభివృద్ధియు జనసంఖ్య పెరిగిన తరుగు మరీ పిలుకులేలా, అందరెట్లు పొందున ఆరోగ్య వైద్యముల్ సంఘరక్షణిట్లు సాధ్యపడును. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికపర్రు. మంది ఎక్కువైన మజ్జిగ పలుచన మారు స్థితిగతులు సమస్యలెదుగు, జనముకు వనరులకు సంబంధమునుగాంచ పెరిగిన తరుగు మరి పిలుకులేలా. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు, హోసూరు, కర్నూలు జిల్లా. వృద్ధి చెంది జనులు విద్యను నేర్వగా, కష్ట నష్టములిక కానరావు, సోమరైన వారు పామరులుగా మారి పెరిగిన తరుగు మరీ పిలుకులేలా. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు, విజయవాడ. మంది ఎక్కువైన మజ్జిగ పలుచనవు, విషయమెరిగి కూడా విర్రవీగి, సంతు గంపెడంచు సౌకర్యముల్ ప్రజ పెరిగిన తరుగు మరి పిలుకులేలా. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు, తణుకు. మనుజ కోటి పెరుగ

తరుగుమరి. శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు, భాగ్యనగరం. ఎంత సంపదైన సుంతయే పోల్చగా పరుగులిడుచు సాగి వర్ధిలునటు జనత కనగ మితము మనకు వనరులవే పెరిగిన తరుగుమరి పిలుకులేలా. శ్రీ సోమంచి పురుషోత్తం గారు తణుకు. జనుల పెంపు గొప్ప సంబరమగునే విద్య వైద్య సేవ వీలుగాదు కొలువ దొరకదప్పుడు కూడుగూడు కొరత పెరిగిన తరుగుమరి. డాక్టర్ రాయవరం రఘునందన గారు కువైట్. వనరులెప్పుడు పొదలు పరిధిని చూపుచు తెలిసి మసలు జనులు తీరే మేలు నారు నీరు మాటన పని సూత్రమే పెరిగిన తరుగుమరి. శ్రీమతి పద్మావతి లక్ష్మీనరసమ్మ గారు బెంగుళూరు. భూమి కష్టపడగ పొరలుచు మనుజులు పంట పొలములేను వదలకుండ ఇండ్లు కట్టుచుండ తిండి కొరతగచు పెరిగిన తరుగుమరి. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు బెతస్తా అమెరికా.

తరుగు మరీ. శ్రీపాతురు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. జనులు తలపక ఎవిసరముగ సంతతి ఘోర బ్రతుకుటకిల పోరగలరే, బాధలగొని వచ్చు వ్యాధుల నాయువు పెరిగిన తరుగు మరీ. శ్రీ రాకుమార్ గారు గోదావరి ఖని. జాతి మత

ఆగుగాదే. శ్రీ రాజేశ్యాళ్ళగారు విశాఖపట్నం. ప్రకృతి వనరులన్నీ బాగా వాడుకొనుచు దైవమిచ్చు సంతతనుచు తలచి అదుపు లేక కని నాగచాట్లు తప్పవు పెరిగిన తరుగు మరి. శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగుండ్ల. మనకు చాలు నిన్న మధుర వనరులుండ అన్నపూర్ణ మనదు భారతంబు మితము లేని సంఖ్య మేలుగాదు మనకు పెరిగిన తరుగు మరి. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. మా

తరుగు మరి. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. భువుని చోటు లేదు పుట్టువారికి, చట పంటలెల్ల తరిగి పస్తులుండు. కరువు కాటకాలు కలుగును జనసంఖ్య పెరిగిన తరుగు మరి. శ్రీ రుద్రశ్రీగారు గుడివాడ. ఉన్న జనులకింత అన్నమిడగలేరు.

తరుగు మరి. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు, కాజులూరు. జనులు వృద్ధి చెంద సౌఖ్యంబు తగ్గును, మంది ఎక్కువైనా మదుగు చల్ల. జగమునందు విధిగా జనసంఖ్య పరిమితి పెరిగిన తరుగు మరి. శ్రీ ఎలనరా దుర్గా ప్రసాదరావు గారు, నెల్లూరు. విశ్వజనము పెరుగ వేలాది కోట్లుగా, కూడు నీడనిడగ గొప్ప యౌను. ధరలు పెరుగనింక ద్రవ్యలోటు కలుగు, పెరిగిన తరుగు మరి. శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. పొదుపు జనుల సంఖ్య పుడమిలో అభివృద్ధి, జగతి జనత పెరుగ ప్రగతి నడుగు. వైద్య విద్య వృత్తి భారము దాల్చు, జనత పెరిగిన తరుగు మరి. శ్రీమాన్ దెట్టక

శ్రీనివాసాచార్యులు గారు వినుకొండా. విరివిగా పెరిగినచో విరుగుట సహజము, పెరుగుటను గురించి భీతి వలదు. సుమతి శతక కర్త సునృతమును చెప్పే పెరిగిన తరుగు మరి. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. మంది ఎక్కువైనా మజ్జిగ పలుచనే సంతు కంతులందు సౌఖ్యమచట. కలుపుగోలుతనము విలువలు నింపగా పెరిగిన తరుగు మరి. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. జనుల సంఖ్య పెరుగ జగతి అదుపులేక తరుగు వనరులన్నీ కరువు గలుగు. నిలువ నీడ తిండి నీరును ప్రజలిటు పెరిగిన తరుగు మరి. శ్రీ ఫణికృష్ణ ప్రణవ్ గారు, హైదరాబాద్. మంది ఎక్కువైనా మజ్జిగ పలుచన వలసబోవనచటి వారలొప్పరకట. సుఖము మృగ్యము అధిక జనము వల్ల పెరిగిన తరుగు మరి. శ్రీ మల్లాదనాచార్య గారు, బేలాపూర్, నవీ ముంబై. భూమి కంపమొందా పోవు జీవులిలన, భూమి బరువు తగ్గ భూతమృతితో సృష్టి రీతినిదియే శిరుని మాయయు పెరిగిన తరుగు మరి. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. సహజ వనరులున్న సహజమౌ నదులున్న పెరుగుచున్న జనుల పేర్మి ఖర్చు తరుగుచుండు నిలువ తగినట్టి సౌఖ్యములు పెరిగిన తరుగు మరి. శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలి గారు, నెల్లూరు. పదిలముగ బ్రతుకగా పరిమిత సంతతి కలిగియుండు నీతి కలిమి సుమ్మి, అధికపు జనసంఖ్య అవనిపై భారమే పెరిగిన తరుగు మరి. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. దేశ కలిమి జనుల తెలివితేటల బల్మి, జనుల సంఖ్య పెరుగ జాతి మనును, పెరుగ సంఖ్య ఇలన పెరుగును క్షామంబు పెరిగిన తరుగు మరి. పిలుకులేలా. శ్రీ నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు, గుడివాడ.

శ్రీ నడిమింటి మార్కండేశ్వరమ్మ గారు విశాఖపట్నం. దేశపు జనసంఖ్య తెప్పలుగా పెరుగా పరిమితంబు చేసే ప్రజల సంతు తగ్గిపోగనేడు దండిగ జనసంఖ్య పెరిగిన తరుగు మరీ. శ్రీ తోలేటి పార్థసారథి గారు నరసాపురం. యువత సంఖ్య తగ్గ యోధులెట్లు పెరుగు కార్యసిద్ధి నొంద కనుడటంచు మంచి చెప్పసు కవి మార్పు సహజమేమో పెరిగిన తరుగు మరి. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్. జరుపు కార్యములకు జనులు వలయుగాదే పిలువనంప జనులు పెరుగుచుంద్రు తిండికి కొనినట్టి బండముల్ మనుజులు పెరిగిన తరుగు మరీ. శ్రీ మంకుసుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు. పెరుగుచున్న ప్రజకు విలువలు గరపంగవలయు జనులకిప్పుడు భావి ఎందు మంచి కాలమొకటి మన్నన చేయులే పెరిగిన తరుగు మరీ. శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు యలమంచలి.

కరమౌని మానవ సంసృష్టి పెరిగిన తరుగు మరీ. శ్రీ గోరిగ వెంకటేశ్వర్లు గారు, గుండ్లకుంట, కడప జిల్లా. మంది ఎక్కువైన మజ్జిగ పలచనో వనరులన్నీ మాయమౌనుగాదే, సతత హితముగాద మితమున్న జనతయే పెరిగిన తరుగు మరీ. శ్రీ రాయప్రోలు సీతారామ శర్మ గారు, భీమవరం.

తరుగు మరి. శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారు, గుడివాడ. పేదవారి బతుకు పెనుభారమయ్యేను, ధరలు పెరుగు కథన ధరణి నేడు. మితము లేక జనులు మిక్కుటముగనేడు, పెరిగిన తరుగు మరి. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం హైదరాబాద్. పెరుగుచుండే జనులు వేలకు వేలుగా, నిరుటి కన్న నేడు నెక్కువగును. అవని ఎందు వనరులన్నీ ధర జనులు పెరిగిన తరుగు మరి. శ్రీమతి మహీధర శేషరత్నం గారు, గుంటూరు. ధర్మరక్షసేయు ధార్మికులేయున్న, జనము సంపదెన్న జగతికెల్లా. స్వార్థ బుద్ధి పెరిగి జనుల ఎంద అవినీతి పెరిగిన తరుగు మరి. శ్రీ కూచుపట్ల శ్రీనివాస శర్మ గారు, చినపులివర్రు. అన్ని ధరలు పెరిగి ఆవంత భృతి లేక, ఏ ఐకి బలిపశు వెళ్ళ రవ్వ పిల్లపీచు, మేము పెంచలేమను బాధ పెరిగిన తరుగు మరి. శ్రీ కశిశ్రీ గారు, రాయపేట. సేంద్రీయ

శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. పెరుగుట విరుగుట కొరకే ధర జనము పెరుగు కథన కలుగు పీడలు కలి పెరుగకిల రోగమరయగా చెడుగాలి పెరిగిన తరుగు. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. జనన మరణలనెడ జగతి చక్రమునందు సమతులత యువలయు సహజము గను ఉర్విపై ననవియు నొకటిక కొటయవుచు పెరిగిన తరుగు మరి. కుమార రామశెట్టి యశ్వికా రచన గారు, హైదరాబాద్. జనము పెరుగుచుండ వనరు తరుగుచుండి జగతి నిండిపోయే జనముతోడ పెరుగుదల విరుగుట కొరకే అనెదరండి పెరిగిన తరుగు మరి. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా. అధిక జనము ఎనుచు అడ్డువే సిరినాడు వలయుననుచు నేడు వగచుచుండ్రి కాలగమనమందు కదలాడు సత్యంబు పెరిగిన తరుగు మరి. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. మితము లేని సంతు హితముగాదు మనకు అదుపుసేయ సుఖములు అధికమగును తెలిసి మెలగకుండ దేశ జనాభయు పెరిగిన తరుగు మరి. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. ఆనవాలు లేని జనత అగమ్య గోచరత గనుక లెక్కసలు పవలయు కలిమిలేములు యొగి కారణ బలిమిన పెరిగిన తరుగు మరి. శ్రీ ఇంపెరి కృష్ణయ్య గారు, బొర్రా గుహలు. కలదు సమతులత ఒకటి దేనికేని డాంబి

తరుగుమరి. శ్రీ భట్టిప్రోలు సత్యనారాయణ గారు, నరసాపురం. రాజకీయతగ ఉరగడలు పెరిగిన వంచనలు మహిళల బాధ పెరిగి నిలకడయ్యను లేక విలవిలలాడిరీ పెరిగిన తరుగుమరి. శ్రీ పన్నాల దుర్గాప్రసాద్ గారు, హైదరాబాద్. తగువులాట వచ్చి దాడులు పెరిగిన జనులు స్థిరత వీడి చచ్చుచుండ్రి

తరుగు మరీ. శ్రీ బి రేవత్ శ్రీనివాస్ గారు, సూరత్. క్యాన్సరు రుజ హృదయ కారణ వ్యాధులు ప్రబలిపోయి ప్రజలు రగులుచుండె రోడ్ ప్రమాదములను రోజు రోజు పెరిగే పెరిగిన తరుగు మరీ. శ్రీమతి భాగవతల పద్మావతి గారు రుస్తుంబాద. వ్యాధి సోకి జనులు వ్యాకులత పడుచును, వ్యాధి సోకి జనులు వ్యాకుల పడుచును, వరద వచ్చి అగ్ని భయము పడిరి, దేశ ప్రజలకిదియు తిరము పోగొట్టిన పెరిగిన తరుగు మరి. శ్రీ బివి నరసింహం గారు, నరసాపురం. ధర కరోన వ్యాధి తరలించ జనులను వెనుజుల భూమి కంపమణిచివేసే, దేశ జనత చూడ తిరము కోల్పోయిన పెరిగిన తరుగు మరి. శ్రీమతి పొన్నపల్లి కనకదుర్గ కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. సరివనరెతగు జనసంఖ్య దేశమునకు తక్కువెక్కువలు వెతలెసతమ్ము, ప్రజల సంఖ్యమించ ప్రబలును కష్టాలు పెరిగిన తరుగు మరి. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. ఆడమగయునైనా పరతత్వ సత్కరుణానుచూనెంచదగును పెంచ, నవతయగును గద జనాభయే జాగ్రత్త పెరిగిన తరుగు మరి. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి. జగతిలోన ప్రజల సంఖ్య అధికం బందు, తిండి లేని వారి దిగులు తీర్ప, అన్నమిడడి తరిణి ఆ కొన్నవారట పెరిగిన తరుగు మరి. శ్రీలంక సురేంద్ర గారు, గుడివేడ. జగతి జరిగేనేడు జన విస్ఫోటన మెల్ల దేశములను తల్లడిల్ల, సీట్లు పెంచుగొనగ ఫీట్లను వీడుడి పెరిగిన తరుగు మరి. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. పెరిగిన తరుగునొక పరి, పెరుగును తరుగగ మరి ఒక పరి, జరుగు సహజము గాను ధరలు మరి జగాన జనులటులే పెరిగిన తరుగు మరి. శ్రీమతి సాహితీ శ్రీ పిరాట జయలక్ష్మి గారు, హైదరాబాద్. పంట పొలములందు భవనాలు నిర్మింప భూమి దున్నుటెట్లు భుక్తి కొరకు, కలుగు మనుజులకును కవళపు కొరతలు పెరిగిన తరుగు మరి. కుమారి శ్రీ వేదత్రేయి గారు, బెంగళూరు. పెరుగుట తరుగుటకే పెద్దల నుడి గద, జనుల సంఖ్య పెరుగ జాలి గలుగు, ఎంత రాశి అయినా తినిడి జనంబులు పెరిగిన తరుగు మరి. సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. నారు పోసిన పతి నీరు పోయుననుచు మాటలాడదగదు మానవాళి, జనన మరణ సిద్ధి శంకర నియమంబు పెరిగిన తరుగు మరి. శ్రీ కూచుపట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, యాకమూరు. నరులు పెరిగే జగ

తము ధరణికి పెరిగిన తరుగు మరీ. శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి. అర్థశాస్త్రవేత్తలర్ధమగు సరణి చెప్పిరి, మహిళోననెప్పుడైన ప్రకృతి తనకు తాను పాటు చేయు, జనులు పెరిగిన తరుగు మరీ. శ్రీ పొన్నపల్లి లలితా జనార్దన శర్మ గారు, విజయవాడ.

తరుగు మరి. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు, హైదరాబాద్. జరుపు కార్యములకు జనులు వలయుగాదే, పిలువనంపజనులు పెరుగుచుంద్రు, తిండికి కొనినట్టి బండములు మనుజులు పెరిగిన తరుగు మరి. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. కరువు

తరుగుమరి. శ్రీ దొంతా భక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. పెరుగదు గదా వసుధ విజ్ఞత చూడగా, ప్రకృతి వనరులు భువి పరిమితమ్మే, అపరిమితమగు ప్రజ కందవు సుఖములు పెరిగిన తరుగుమరి. శ్రీ మరిగంటి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. జగతి ఎందు పెరుగ జనుల సంఖ్య ఎప్పుడు, వనరులెల్ల తరిగి వగతురంత, మితమనున్న ప్రజలు మేలు చేయునిప్పుడు పెరిగిన తరుగుమరి. శ్రీ అక్కంటి పద్మావతి గారు, గుంటూరు. విశ్వమందు జనులు పెరుగగా చిక్కులు, నీడనిచ్చు చెట్ల జాడ చెదురు, కలుషితమగు గాలి సలిలపు మురికియు పెరిగిన తరుగుమరి. శ్రీ మాచిరాజు, శ్రీరంగ శేషసాయి గారు, హైదరాబాద్. జనని ధరణికి ఇతర జననాలు మితిమీర తరుగు భూవనరులు తథ్యముగను, జగమునందు శాంతి జనత అదుపు లేక పెరిగిన తరుగుమరి. శ్రీ వేగరాజు, సాయి వరప్రసాద్ గారు, హైదరాబాద్. సరణిగా ప్రజననము సాంఘిక బాధ్యత, జీవులెల్లమోయ శ్రీకరముగా, నరుల జన నియంత్రణ విధి సఫలమైన పెరిగిన తరుగుమరి. శ్రీ సీతారామాంజనేయమూర్తి గారు, నరసాపురం. పెరిగిపోవుటన్న తరుగుటకే అంచు చూడగా, కరోనా క్షోణి కంపములను కలిగి లోకమును సదుచుండగా పెరిగిన తరుగుమరి. శ్రీ చివుకుల అచ్చదేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. జనము పెరుగ దేశభక్తి పెరిగినట్లు, గర్వపడుచు చెప్పు కవురుగాదు, బ్రతుకనిల్లు తిండి బట్టయు జనసంఖ్య పెరిగిన తరుగుమరి. కుమార సోమంచి హృలేఖ గారు, బెంగళూరు. ధరణి జనుల సంఖ్య తగని విధి పెరుగ, కూడు నీరు నీడ కొరతగాదే, జగతి మేలుగోరి జనులార మనుజులే పెరిగిన తరుగుమరి. గౌరీ శ్రీవిద్య గారు, హైదరాబాద్. చదువులు నిపుణతలు సరి ఉపాధి కరువు, స్టార్టప్లకు సొంత డబ్బు కరువు, అంతులేని పోటీ అవకాశముల కరువు పెరిగిన తరుగుమరి. మంజులా విజయ భాస్కర్ గారు, చైతన్యపురి. పాండితి గరిమకు పాడి పంటలకును పేర్వడే తొలినాటి భరతమాత, నేర్వవలను విశ్వ నిపుణులుగా ప్రజల్ పెరిగిన తరుగుమరి. చక్రావధానుల ఆరతి ప్రవీణ్ గారు, పూణే. సరిగా లేదు జాతి సంపద పంపిణీ, బిలియనీర్లు పేద బిక్కిలుంద్రు, ఒకని కాకలగ్గి ఒకని కజీర్ణాగ్ని పెరిగిన తరుగుమరి. శ్రీమతి నడదవోలు నాగవల్లి గారు, తణుకు. దేశ ప్రగతి కోరి దివ్య సూచనలీయ వాణిననుసరించి బరగ జనులు, మరలని జనాభ మరి ఇంత నెక్కువై పెరిగిన తరుగుమరి. ఇట్లే పూరణలు పంపిన వారు శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు, ఈశ్వరపురి. కృష్ణమూర్తి గారు, సర్దార్ పటేల్ నగర్. దువ్వూరి ఉమా సతీష్ గారు, సికింద్రాబాద్. మద్దాల కోటేశ్వరరావు గారు, మద్దిపట్ల. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు, అమలాపురం. మల్లాది సీతామహాలక్ష్మి గారు, కైకలూరు. బూరుగుల శారదా మహేశ్వర శర్మ గారు, విజయవాడ. డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు, ఏలూరు. శ్రీ టి దిలీప్ గారు, బంటుమిల్లి. రవికిరణ్ గారు, సీతారాంపురం. రాయప్రోలు సూర్యనారాయణ శర్మ గారు, భీమవరం. లాస్య సమీర కార్తిక్ శ్రీనిత్య గారు, గుంటూరు. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు, పెదపూడి. మల్లాది శ్రీప్రియ గారు, కైకలూరు. చింతలపాటి ఆదిత్య గారు, ఏలూరు. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్, పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్, పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్,
ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు

0: నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూర్ణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఇప్పుడు లలిత గీతం వింటారు.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి ఈ మాస పాట వింటారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్.

0: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఏరువాక పౌర్ణమి వేడుకలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన, యోగాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, జల్జీవన్ మిషన్ 2.0 అమలు, ఇలా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన అంశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటిని సందర్శించి 15 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ స్వయంగా నాగిలిపట్టి మొదటి దుక్కిదున్ని సాగు పనులకు నాంది పలికారు. వ్యవసాయ భూముల్లో భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రార్థించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని దొండవాక రాజేపేట తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కొక్కటి 24.77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. సురక్షిత బోట్ ల్యాండింగ్, పరిశుభ్రమైన చేపల నిర్వహణ, మార్కెటింగ్ సదుపాయాలతో మత్స్యకారుల అభివృద్దికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్నకొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో ప్రతిరోజు అరగంటైనా యోగాకు కేటాయించాలని, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్సరాయవరం మండలం సైతారిపేటలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ పథకాల నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో 2,42,536 మంది రైతులకు 158.4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, రాష్ట ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో 2,51,772 మంది లబ్ధిదారులకు 106.85 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 మున్సిపాలిటీలు, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభమై శతశాతం పెన్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నీటి సరఫరా కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వీబీజీ రామ్జీ పథకాన్ని కలెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకమని, దీని ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని వివరించారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పనులను నిలిపివేసే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తదుపరి కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

వర్ధిని గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం ఓ రాజశేఖర్ వయోలిన్, పెరవల్లి జయభాస్కర్ మృదంగం. ముందుగా వినండి నాటక ప్రియ రాగంలో తంజావూరి శంకరయ్య అయ్యర్ రచన, గీతవాద్య ఆదితాళం.

కార్యక్రమంలో తర్వాత అటానా రాగంలో త్యాగరాజస్వామి కృతి అనుపమ గుణాంబుది ఖండచాపుతాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధిని గారి గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పూర్ణచంద్రికా రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వరధనీపుణ రూపకతాళం.

డి వర్ధిని గారి గాత్ర కచేరి వింటున్నారు. ఇప్పుడు వినండి మిశ్రచాపు తాళంలో శ్యామశాస్త్రి రచన కరుణ చూడవమ్మ.

వరాళి రాగంలో శ్యామశాస్త్రి రచన విన్నారు. చివరిగా వినండి సింధు భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన కృష్ణచంద్ర ఆదితాళం.

0: మీరింతవరకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధని గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం ఓ రాజశేఖర్, వయోలిన్ పెరవల్లి జయభాస్కర్, మృదంగం. ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో ఫిలింగ్ గీతాలు వింటారు. ముందుగా గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనా?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: ముక్కు పుడక చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు, ముందుగా పొదుపు,
1: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: శ్వేతా పండిట్ గానం, చిత్రం ముకుందా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: తా తై ధి ధి తై తా తై ధి ధి తై తా తై ధి

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం బుధవారాల్లో నిర్వహించిన 2 కేంద్రీయ విశ్వవిద్యాలయాల తొలి స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ జ్ఞానం నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ నవీన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. బుధవారం అనంతపురం జిల్లా జంతులూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో

0: రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భవిష్యత్తుకు సిద్దమైన విద్యాసంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఉత్తమ మానవ వనరులను అందించే గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ది చెంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొంటూ,
1: మహిళా సశక్తీకరణ బడితే కదమో కే సాథి ఏ ఉపలబ్ధి సంస్థకే సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కే ప్రతి సంవేదనశీలతకి దర్శాతా హై. ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక విశేష జిమ్మేదారియా హై. ఏ అపేక్షా కి జాతి హై కి ఏ విశ్వవిద్యాలయ జనజాతీయ సమాజ కే ఆత్మవిశ్వాస్ నేతృత్వ ఆర్ నీతి నిర్మాణ కా కేంద్ర బనే.
2: డిజిటల్ ఇండియా ప్రారంభించి బుధవారానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డిబిటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు.
0: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించింది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. ఈ సందర్బంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచితో గురువారం ఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాల్లో అనేక ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్, జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండోపసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: భారత్ ఆర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చి తర సమజతే ఇసీ దిశామే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీ కండక్టర్, క్వాంటమ్ ఆర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లాయ్ చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరేంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగి.
0: త్రిభాషా విధానానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న వారిపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9వ తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది.
2: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల్లో 40 ఏళ్లకు పైగా సేవలందించి పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడ్క్వాసాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు.

0: 1941వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత కుంజుతో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని BOT టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో NDA ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
0: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో బుధవారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్దం చేసినట్లు కమిటీ హోంమంత్రికి వివరించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. VBG రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో గురువారం అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో VBG రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించి లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, VBG రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా VBG రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
3: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయి గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్ హర్ పేట్ కో రోటీ, కోయి గరీబ్ బినా కామ్ కే నా రహే, इसके लिए ये योजना आई है. विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था. विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा.
0: భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్దిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,773 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈ రోజుకి 7,15,000 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
1: జమ్మూ కశ్మీర్లో ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ యాత్రికుల భద్రత సౌకర్యాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

0: ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవిని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: data is wealth according to me. You are having proper data, you will arrive real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education or agriculture, everything, it is a big game changer.
2: తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధక విద్యార్థుల కోసం నిర్మించనున్న వస్తి భవనానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకై పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కొండపావులూరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి విపత్తు నిర్వహణ ప్రణాళికపై 2 రోజుల దక్షిణ మండల కార్యశాల గురు శుక్రవారంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ, విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆసుపత్రుల భద్రతను బలోపేతం చేయడం, అత్యవసర సన్నద్ధతను పెంచడం, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా సంక్షోభ సమయాల్లోనూ నిరంతర వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.
2: రహదారి భద్రతపై ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాసులతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా రహదారి నిబంధనలు పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రామోయీ అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా వర్షం చిత్రానికి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట వింటారు. కోరిన శ్రోత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

మీరు విన్న ఈ పాట పెళ్లి చిత్రానికి మనోజ్ చిత్ర పాడిన పాట విన్నారు. కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్. ఇప్పుడు వినబోతున్న పాట అశోక్. ఈ చిత్రానికి కేకే గానం, రచన చంద్రబోస్. కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్మితా.

శుభాకాంక్షలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రేణుకా గానం, సాహిత్యం సిరిపిన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను కోరిన శ్రోతలు ఏలూరు నుండి రాధ, మున్నా, అక్షయ, రఘువీర్ సింగ్, సుగుణాబాయి.

ప్రేమసాగరం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం, సంగీతం టి రాజేందర్, సాహిత్యం రాజశ్రీ. కోరిన శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేష్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

వినబోతున్న పాట అడవిరాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా గానం. కోరిన శ్రోత శ్రీకాకుళం జిల్లా వజ్రపు కుత్తూరు నుంచి బి రవికుమార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రుద్రవీణ. ఈ చిత్రానికి కేజేఎస్ దాస్ చిత్రా పాడిన పాట వింటున్నారు. కోరిన శ్రోత పశ్చిమ గోదావరి జిల్లా పెనుమాడం నుంచి రాధికా

డ్రైవర్ రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోత పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి.

చివరిగా దసరా బుల్లోడు ఈ చిత్రానికి ఘంటసాల పేసుశిల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్.

రామోయే అతిథి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన ఫిలింగ్ గీతాలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా రావూరి భరద్వాజ గారి రచనలు ఒక పరిశీలన. శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం వింటారు.
1: అది 1948 సంవత్సరం. రేరాణి పత్రికలో ప్రచురితమైన అలవాటైన ప్రాణం అనే కథలో పరిధిని మించి శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువరచయితపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకుగాను జడ్జి 500 రూపాయల జరిమానా కానీ 6 నెలల జైలు శిక్ష కానీ అనుభవించాలని తీర్పు ఇచ్చాడు. ఆ జరిమానా కట్టలేని స్థితిలో ఉన్న ఆ రచయితను రేరాణి పత్రిక అధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ ఆ జరిమానాను చెల్లించి ఆ రచయితను విడిపించాడు. దీనికి కొసమెరుపు ఏమిటంటే ఆ జడ్జి ఆ రచయితను ఆ కథ ప్రచురితమైన రేరాణి పత్రికను ఒకసారి నాకు ఇస్తారా, ఇంకోసారి ఆ కథను చదువుకొని ఇస్తాను అన్నారట. ఆ కథకుడు మరెవరో కాదు, తెలుగులో జ్ఞానపీఠ అవార్డును అందుకున్న 3 సాహితీమూర్తులలో ఒకరైన రావూరి భరద్వాజ. రావూరి స్వగ్రామం గుంటూరు జిల్లా తాడికొండ. ఆయన పుట్టింది మాత్రం తన మాతామహుల గ్రామం కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలోని మోగులు.

కూడలూరు. తల్లిదండ్రులు మల్లికాంబ, కోటయ్యలు. తండ్రికి కొద్దిపాటి పొలం ఉండేది, కాని ఆయనకున్న సంఘసేవాభిలాషతో అది పూర్తిగా పోయింది. తల్లితో పాటు పొలం పనులకు, కూలికి వెళ్లడం, పొగాకు గ్రేడింగుకు వెళ్లడం లాంటివి చేసేవాడు. పొగాకు గ్రేడింగ్కు వెళ్లే కాలంలోనే ఒక పొగాకు కంపెనీలో పనిచేయడానికి సుప్రసిద్ధ కథకుడు జీవన్ ప్రభాత్ తాడికొండ రావడంతో భరద్వాజకు ఆయన పరిచయ భాగ్యం కలిగింది. కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న రావూరికి జీవన్ ప్రభాత్ చలంను పరిచయం చేశాడు. అతని ప్రోత్సాహంతో రావూరి చలం రచనలు మొత్తం చదివేశాడు. 1943లోనే, అంటే తన 17వ ఏట, వీరగాథ అనే గ్రాంధిక నవల రాసిన రావూరిపై చలం ప్రభావం తీవ్రంగా పడింది. భరద్వాజ వ్రాసిన రాగిణి కథాసంపుటికి ముందుమాట రాస్తూ చలం, "చలం పుస్తకాలు వారసత్వం కావనేదే కాకుండా ఏ భాషకైనా తలవంపులు అంటారు ప్రాజ్ఞులు. అలాంటి దుష్ట సంప్రదాయం చలంతోటే ఆఖరుకాక భరద్వాజ వంటి రచయిత ద్వారా కొనసాగబోతోంది అంటే చాలా నిరాశపడుతుంది ఈ దేశపు భావి నిర్ణయ సారస్వత ప్రభువులకు" అని ఒకాణించాడు. హెరాల్డ్ ట్రిబ్యూన్, న్యూయార్క్ పత్రిక ప్రపంచ కథల పోటీ నిర్వహించినప్పుడు భరద్వాజ రాసిన పరిస్థితుల వారసులు అనే కథను కూడా పోటీకి స్వీకరించారు. అదే పోటీలో పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన కథ బహుమతికి ఎంపికైంది. అయితే ఆ కథకు ఏమాత్రం తీసిపోని కథలుగా విశ్వసించే 4 కథలను ప్రత్యేకంగా భారతిలో ప్రచురించగా అందులో రావూరి కథ కూడా ఉంది. రావూరి భరద్వాజ తొలి రచన విమల 1948 ఆగస్టు 4న ప్రచురితమైంది. అప్పటి నుండి ఆయన అపరిచయం, అపశృతి, ఆనాడు, గాలివాటు, కిన్నెరమిథునం, దావానలం, అన్యథా శరణం నాస్తి వంటి కథాసంపుటులు, పాకుడురాళ్ళు, చంద్రముఖి, కాదంబరి, కల్పన, మనోరథం, విజయ విలాసం వంటి నవలలు, ఉడత ఉపదేశం, కీలుగుర్రం, జాలిగుండె వంటి పిల్లల నవలలు, విషనాగు, దుష్టచతుష్టయం, ఎత్తుపల్లాలు, మంచుమనిషి వంటి అపరాధ పరిశోధక నవలలు, ఇంకా అనేక సాహిత్య వ్యాసాల సంపుటలతో కలిపి సుమారు 147కు పైగా గ్రంథాలను రచించారు. వీటిలో తన భార్య కాంతమ్మ మరణించినప్పుడు రాసిన "నాలోని నువ్వు", "అంతరంగిణి", "ఐతరేయం", "అయినా ఒక ఏకాంతం", "ఒకింత వేకువ కోసం" లాంటి స్మృతి రచనలు తెలుగు సాహిత్యంలోని స్మృతి సాహిత్యంలో అత్యున్నత స్థాయిలో ఉంచదగిన రచనలుగా పేరుగాంచాయి. ఆయన రాసిన విస్తృతమైన రచనలలో పాకుడురాళ్ళు నవల తెలుగులో వచ్చిన మొట్టమొదటి చలనచిత్రసీమ మీద వచ్చిన నవలగా పేర్కొనవచ్చు. అంతకుముందు ఆయన రాసిన మాయాజలతారు కథను తిరగరాసి పాకుడురాళ్ళు నవలగా మలిచారు భరద్వాజ. ఈ నవల నేపథ్యం సినిమా రంగం. స్త్రీలు నటులుగా అక్కడ స్థిరపడాలంటే ఎన్ని విధాలుగా కష్టనష్టాలకు ఓర్చుకోవాలో, ఎంత శారీరక హింసకు గురికావాలో తెలియచెప్పే నవల పాకుడురాళ్ళు. మద్రాసులో సుప్రసిద్ధ కథారచయిత దనికొండ హనుమంతరావు జ్యోతి, అవిసారిక, చిత్రసీమ సినిమా పత్రికలను నడిపేవారు. వాటిలో చిత్రసీమ పత్రికా నిర్వహణ బాధ్యత రావూరి భరద్వాజది. సినిమా తారలతో కలవడం, వారితో మాట్లాడడం, వారితో ఇంటర్వ్యూలు తీసుకోవడం భరద్వాజకు ముఖ్యమైన పనిగా ఉండేది. ఆ కారణంగా అప్పట్లోని ప్రముఖ నటీనటులతో ఎందరితోనో ఆయనకు పరిచయం ఉండేది. కొందరు నటులు తమ వ్యక్తిగత విషయాలను కూడా భరద్వాజతో చెప్పుకునేవారు. అందులో ఒక నటి తనకు రావాల్సిన డబ్బులు ఎలా తెలివిగా నిర్మాత నుండి తెప్పించుకుందో చెప్పింది. ఆమె రావూర్ని బావా అని, కాంతమ్మను పిన్ని అని పిలిచేది. అదేం పిలుపు అంటే సినిమా నటులకు వరుసలతో పనేముంది అనేది. అటువంటి అనేక అనుభవాలను భరద్వాజ తన డైరీలో రాసుకుని రమాయా జలతారు అనే కథ రాశారు. ఆ కథను మల్లంపల్లి సోమశేఖర శర్మ చదివి 500 పేజీలు నవలగా రాయాల్సిన అంశాన్ని కేవలం 30-40 పేజీల్లో రాశారు అని ప్రశంసించారు. ఆ తరువాత కృష్ణపత్రిక ముదిగొండ సుబ్రహ్మణ్యం సీరియల్ ఒకటి తమ పత్రికకు రాయమని భరద్వాజను అడిగినప్పుడు ఈ కథను చెబితే సీరియల్గా రాయమని ఆయన అన్నారు. అయితే ఈ నవలకు పాకుడురాళ్ళు అని పేరు పెట్టింది మాత్రం శీలా వీర్రాజుగారని రావూరి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సీరియల్ వస్తున్నప్పుడు సినీరంగం నుంచి ప్రముఖులైన చాలామంది దాన్ని నిషేధించాలని, పత్రికను నిలిపివేయాలని ప్రయత్నించారు.
పాకుడు రాళ్ళు

కథాగమనంలోకి వస్తే మంగమ్మ ఒక రంగస్థల నటి. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్న మంగమ్మను ఆమె విటుడు అయిన చలపతి తను తీస్తున్న సినిమాలో కథానాయిక పాత్రను ఇస్తానని మద్రాసుకు తీసుకువస్తాడు. సినిమాలలో చేరిన మంగమ్మ మంజరిగా మారిపోతుంది. సినిమాలలో ఛాన్సుల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆమెను పెద్ద హీరోయిన్గా చేస్తాడు చలపతి. మంజరి సినీలోకంలో పేరు ప్రఖ్యాతులను ఆర్జించుకునే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటుంది. ఎంత డబ్బు సంపాదించినా ఆమెకు తృప్తి మనశ్శాంతి ఉండవు. అనేక మంది సినీ ప్రముఖులతో, నిర్మాతలతో, దర్శకులతో సంబంధాలు పెట్టుకుంటుంది. సినీ పాత్రికేయులను మచ్చిక చేసుకుని వారి ద్వారా తన గురించి మంచి విధంగా రాయించుకుంటుంది. ఇలా సినీ రంగంలో స్త్రీలు పడే అనేక యాతనలను దగ్గరగా చూసిన భరద్వాజ ఈ నవలలో మంజలి పాత్ర ద్వారా ఆ వ్యతలను లోకానికి తెలియజేస్తాడు. సినీ పత్రికలలోని వ్యాపార రహస్యాలను, అప్పటి సినీ రంగంలోని ప్రముఖ కథానాయకుల ఆధిపత్య ధోరణులను కూడా ఈ నవలలో కనబడతాయి. కేవలం స్థానిక సినీ ప్రపంచం మాత్రమే కాక భరద్వాజకు హాలీవుడ్ పట్ల కూడా కొంత అవగాహన ఉండడంతో ఈ నవలలో మంజరి హాలీవుడ్ ప్రయత్నాల మిషతో అక్కడి విశేషాలను కూడా ఈ నవలలో చొప్పించారు. 1952లోనే భరద్వాజ చిత్రగృహ నవలికను రాశారు. అప్పటికింకా చంద్రుడు మానవునిపై కాలు మోపలేదు. ఒక అమెరికా దేశీయుడు, ఒక బెంగాలీ వ్యక్తి, మరొక తెలుగు వ్యక్తి చంద్రమండలానికి బయలుదేరి మార్గమధ్యంలో శసున్ అనే మరో గ్రహంలోకి అడుగుపెడతారు. అక్కడ దొరికే కామినీ కాంచనాల కోసం ఒకరినొకరు దారుణంగా చంపుకుంటారు. అటువంటి ఈ భూమండలాన్ని చూసి సిగ్గుపడుతున్నాను అంటారు భరద్వాజ. నా ఊహలకే అందని కవి భరద్వాజ ఒక్కరే అంటారు విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు జాతి గర్వించదగిన కొద్దిమంది రచయితలలో భరద్వాజ ఒకరు అని అంటారు గోపీచంద్. ఒక విషయం ఆధారంగా కథ చెప్పడం చాలా సులువు, కానీ దృశ్యీకరణ పద్ధతిలో కథను నడిపిన తెలుగు రచయితలు మనకు అరుదుగా కనబడతారు. శ్రీపాద లాంటి వారి రచనాశైలి మొత్తం సంభాషణ పద్ధతిలో ఉంటుంది. కథ కేవలం సంభాషణలతో మాత్రమే నడుపుతాడు శ్రీపాద. కాని కథను దృశ్యీకరణ పద్ధతిలో నడపడం భరద్వాజకు పెన్నతో పెట్టిన విద్య. ఒక చార్లెస్ డికెన్స్ లాగా, ఒక ఏనుగుల వీరాస్వామయ్యలాగా తన చుట్టూ జరుగుతున్న వాటికి రూపుకట్టి కళ్ల ముందు ఉంచడం భరద్వాజ రచనా కౌశలం. జీవిత శకలాలను ఫోటో తీసినట్లు, వీడియో తీసినట్లు చెయ్యడం భరద్వాజకు సొంతం అంటారు శ్రీశ్రీ. భరద్వాజ రచనల్లో మరొక ప్రముఖ రచన జీవన సమరం. ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికగా వెలువడిన జీవన వాస్తవ సంఘటనల సమాహారమే ఈ రచన. 1977లో దివిసీమను తుఫాను ముంచెత్తినప్పుడు వేలాది కుటుంబాలు జీవన విధ్వంసాన్ని భరద్వాజ ఇంటింటికి వెళ్లి రికార్డ్ చేశారు. వాటిలో చాలా వరకు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఇంకా మిగిలిపోయిన వాటితో కలిపి మరికొన్నింటిని జీవన సమరం శీర్షికన పత్రికలో ప్రచురించారు భరద్వాజ. రచయిత ముందుగా పేర్కొన్నట్టు ఇవి యథార్థ జీవిత యథార్థ గాథలు. ఇన్నేళ్ల మన రోజువారీ జీవితంలో తాళంచెవులు, రుబ్బురోళ్లు, గొడుగులు, సవరాల జుట్టు, కొండలు ఇలా ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటాము. కాని వాటిని తయారు చేసే వ్యక్తుల జీవితాల గురించి ఎంత తెలుసు అంటే మనకు సమాధానం శూన్యంగా కనిపిస్తుంది. భరద్వాజ ఈ రచన ద్వారా ఎలుగుబంటిని ఆడించుకుంటూ తిరిగే వ్యక్తిని, వారం వారం సంతలో చిన్న చిన్న వస్తువులు అమ్మే ముసలివారిని, చిలకజోస్యం చెప్పేవారిని, మన వీధుల్లో తిరిగే పాత బట్టలు తీసుకుని స్టీలు గిన్నెలు ఇచ్చేవారిని, పొట్టకూటి కోసం రోడ్డుపక్క గాల్లో తీగల మీద నడుస్తూ విన్యాసాలు చేసే సంచార జీవులను గురించి కథనాత్మక వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలు మనకొక కొత్త జీవితాలను మనం చూసేవే అయినా మనకు కొత్తగా చూపిస్తాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మామూలు వ్యక్తుల వైపు కాసేపు చూసేలా, వారి శ్రమను గమనించేలా ఈ కథలు మనల్ని ప్రేరేపిస్తాయి. కొద్దిపాటి ఇబ్బందులు దారుణమైన కష్టాలుగా భావించే మనకు అసలు కష్టమంటే ఏమిటో కొత్త కోణంలో చూపిస్తూ వాటిని తట్టుకొని నిలబడి జీవితంతో ఎలా తలపడాలో నేర్పిస్తాయి. ఈ కథలన్నీ ఎంత సజీవంగా ఉంటాయో వాటికి పెట్టిన పేర్లు కూడా అంతే భిన్నంగానూ ఆకర్షణీయంగానూ ఉంటాయి. అన్నమో రామచంద్ర, తప్పట్లో తాళాలోయ్, కేశోపనిషత్తు, ఛత్రపతి, ముందుగతి కనవే చిలక లాంటి శీర్షికలే
ఆ కథాసారాన్ని ముందుగానే

0: రోడ్డుకు వెళ్లి వాకపు చేయగా ఆమె చనిపోయిందని తెలిసిన భరద్వాజ ఆ సంఘటనకు ఒక జ్ఞాపకంగా మలుచుకొని ఆ 10 రూపాయలు ఉత్తరం జీవితాంతం తన దగ్గరే భద్రపరుచుకున్నాడు. 1986లో తనను విడిచి వెళ్లిపోయిన కాంతమ్మ వియోగాన్ని భరద్వాజ తట్టుకోలేకపోయాడు. ఆమె స్మృత్యర్థం రోజూ ఆమెను తలుచుకుంటూ అనేక డైరీలు రాసుకున్నాడు. నాలోని నువ్వు, అంతఃతరంగిణి, ఐతిరేయం లాంటివి ఆ డైరీల సారాంశాలే. నేనిప్పుడు సీతలేని రాముణ్ణి, పార్వతిలేని శివుణ్ణి, చుట్టూ ఎందరున్నా అంది మధ్య ఒంటరివాణ్ణి అని వాపోతాడు భరద్వాజ. తన భార్య గురించి రాసుకున్న వాక్యాలు అద్భుతమైన కవితావాక్యాలుగా మిగిలిపోయాయి తెలుగు సాహిత్యలోకాన. నేనో వానచినుకుగా మారి నీ చిన్నారి పెదవుల మీద వాలిపోదామనుకుంటున్నాను. నేనో వెన్నెల కిరణంగా మారి నీ చెక్కిలి మించి జారిపోయాననుకుంటున్నాను. నేనో పరిమళ తరంగానై నిన్ను నిలువున ఆవరించుకుందామనుకుంటున్నాను లాంటి కవితావాక్యాలు ఆయన రాసిన స్మృతి డైరీల నిండా పరుచుకుని ఉన్నాయి. ఆమె ఎంతో దయామయురాలు. ఎంతో సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూస్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. ఆమె పేరు కాంతం. అయినా నేను ఆమెను కాంతమ్మ అనేవాడిని అని తన భార్య జ్ఞాపకాలను పంచుకున్నారు భరద్వాజ. తన రచనల గురించి మాట్లాడుతూ, నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు, అవమానం తెలుసు, నిరుద్యోగం తెలుసు, అన్యాయం, అధర్మం తెలుసు. వీటిని నేను పుష్కలంగా అనుభవించాను. కాబట్టి ఇవి లేని సమాజం కావాలని నేను కోరుకుంటున్నాను. నా బతుకు, నా వంటి వారి బతుకులు నా రచనలకు ముడిసరుకులు. ఆ జీవితం నిండా చాలా ముడి పదార్థాన్ని కథలకు, నవలలకు వస్తువుగా వాడుకున్నాను అంటాడు భరద్వాజ. 7వ తరగతి వరకే చదువుకున్న రావూరి భరద్వాజ తదనంతర కాలంలో పొట్టకూటి కోసం సెక్స్ కథలు రాసి ఆ తరువాత అత్యున్నత స్థాయి సాహిత్యాన్ని సృష్టించి అనేక పత్రికల్లో పనిచేసి రేడియోలో స్క్రిప్ట్ రైటర్గా తన జీవనయానాన్ని కొనసాగించి డాక్టరేట్లు, అవార్డులు పొందడమే కాక భారతీయ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును పొందిన భరద్వాజ చిరస్మరణీయుడు. జులై 5వ తేదీ నాటికి 98వ జయంతి చేసుకుంటూ ఆయన శతజయంతికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం.
1: రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా రావూరి భరద్వాజ గారి రచనలు ఒక పరిశీలన శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పోకిరి చిత్రానికి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విందాం. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్. ఈ పాటని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరికపై పాట.

తర్వాత వీరాభిమన్యు చిత్రానికి ఘన్సాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, మను, రాణా ప్రతాప్, భవ్యశ్రీ, యామిని, చైత్రికశ్రీ, లాస్యశ్రీ, సుధా రామయ్య వీరందరి కోరికపై పాట విందాం.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట కరుణామయుడు చిత్రానికి గీత రచన మోదికూరి జాన్సన్. ఈ పాటని కోరిన శ్రోతలు లామ్ గ్రామం నుంచి వైవి పూర్ణచంద్రరావు, వాణి లింగరాజు, గీత ఆమణి, రాగసుధ, చంద్రకళ, కాంతి వీరందరి కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత విందాం. అభిమానం చిత్రానికి ఘంటసాల జిక్కి పాడిన సముద్రాల జూనియర్ గీతం. ఈ పాటని కోరిన శ్రోతలు ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోరికపై ఈ పాట విందాం.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విచిత్ర బంధం చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట, సాహిత్యం దాశరథి, సంగీతం కెవి మహాదేవన్. కృష్ణా జిల్లా ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యుల కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత ఖైదీ బాబాయ్ చిత్రానికి ఘన్సాల ఎస్ జానకి పాడిన పాట సాహిత్యం సి నారాయణ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియేనా, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, సాయి ప్రకాష్, సుష్మ.

తర్వాత కాలయముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, రచన వేటూరి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శేఖర్, గంగాధర, శ్రీనివాస్, పున్నా వెంకటేశం, అమరేందర్ కోరికపై ఈ పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత అల్లరి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజని, మాయ వీరంతా కోరుతున్నారు ఈ పాటని.

కల్పలత కార్యక్రమంలో చివరిగా విందాం బొబ్బిలి యుద్ధం చిత్రానికి పి సుశీల బృందం పాడిన ఆరుద్ర గీతం. విజయవాడ శ్రోతలు సుశీల శ్రీకృష్ణ శ్యామల కోరికపై పాట.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 248 8812 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన కొంచెమైతే సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ఇవాళ ఉత్తరాలు కూడా వచ్చాయి, అవి ఇవి రెండు చూద్దాం. పంపించండి 0866-248-8812కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు. ముందుగా మనకి పంపించారు చూద్దాం. మాకేశ్వరం విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సూక్తి శుద్ధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రాణాయామం గురించి చక్కని విశ్లేషణ గావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మా సాంబశివరావు గారు తెనాలి రామకృష్ణ కవి కావ్యాల విశేషాలను పరిచయాత్మకంగా బాగా తెలిపారు. శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ధారావాహిక చివరి అధ్యాయం ఉంది కాబట్టి ఇప్పుడే ఇది అప్పుడే అయిపోతుందే అన్న దిగులు ఏర్పడింది మా ఇంటి వారికి. తర్వాత ఏ ధారావాహిక ప్రసారం చేయబోతున్నారో తెలుప కోరిక అంటున్నారు. భతృహరి సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యాలతో ధారావాహికంగా ప్రసారం చేయ కోరిక. ఇటీవల

0: విశ్లేషణ చేస్తూ సినిమా పాటలను ప్రసారం చేయే కోరిక అంటున్నారు. వెరైటీగా ఉంటుందండి అంటూ రాసి పంపించారు. సమస్యపూర్ణం కార్యక్రమం బాగానే ఉంటుంది, కానీ చమత్కారాత్మకములైన సమస్య పద్య పాదాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నామంటూ వీరు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ఈరోజు డాక్టర్ రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగాన్ని పునఃప్రసారం చేశారు. సాహిత్యపరంగా చాలా విశేషాలను తెలియజేశారు, బాగుంది అంటున్నారు. మన శుక్రవారం రాత్రి పద్మశ్రీ కోటా సత్యదానంద శాస్త్రి గారి భక్త రామదాసు హరికథను పునఃప్రసారం చేశారు. అయితే 1960-70 దశకంలో రేడియోలో పేరు పొందిన వారి హరికథలను తప్పక పునఃప్రసారం చేయకోరిక అంటూ ధన్యవాదాలు అంటున్నారు. డాక్టర్ రామడు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి వారి మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయం చక్కగా తెలియజేశారు. ఇలా కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఇక తర్వాత మనకి ఉత్తరాలు వచ్చి అవి చూద్దాం.
1: విజయవాడ పటమట నుంచి వి రజనీకుమారి గారు ఉత్తరాల ద్వారా కొన్ని అభిప్రాయాలు తెలియజేశారు. ఆకాశవాణి ఉపైకుసలోపరి కార్యక్రమానికి నా ధన్యవాదాలు. ఈరోజు అంటే 2వ తేదీ ఈ నెల ప్రసారమైన భగవద్గీత కార్యక్రమం చాలా బాగుంది. అలాగే తర్వాత ప్రసారమైన తెనాలి రామకృష్ణ కవి యొక్క జీవితం గురించి చాలా చక్కగా వివరించి తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఇంకా భగవద్గీత కార్యక్రమము తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే కొల్లేరు కార్యక్రమంలో మధ్యలో సంగీతం పెద్దగా వినిపించారు, డైలాగులు మచ్చుకు కూడా వినపడకుండా ఉన్నాయి. ఈ కొల్లేరు కార్యక్రమం మాకు అంత వినసొంపుగా లేదు, అసలు వినాలనిపించడం లేదు. ఈ కార్యక్రమంలో డైలాగులు పెద్దగా వినపడేటట్లుగా ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి అని వీరు రాశారు. ఇంకా వీరికి సరోజ పెళ్ళి బట్టతల పెళ్లినాడులో కథానిక చాలా బాగుందట. మనిషికి అందం ముఖ్యం కాదు, చక్కటి గుణాలు సంస్కారము ఉంటే చాలు అని చాలా బాగా సరోజ అర్థం చేసుకొని భర్తతో హాయిగా సంతోషంగా జీవించింది. అందం ఈ కథానిక మా చుట్టుపక్కల వాళ్ళందరూ విని ఆనందించారు, వారికి వినిపించిన మీకు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఉభయకుశలోపరిలో మేము కొన్ని పాటలు పంపిస్తున్నాము, వినిపించటం లేదు, దయచేసి మాకు మేము రాసిన పాటలు వినిపించండి అని కోరుతున్నారు.
0: తర్వాత మనకి వాట్సాప్ మెసేజ్ వచ్చాయి చూద్దాం. ఉభయ కుశలోపరి వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 28వ తేదీ ప్రసారమైన బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా అలాగే భారతదేశ మాజీ ప్రధాని గారు భారతరత్న కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి గురించి శ్రీమతి వి నాగరాజ రాజ్యలక్ష్మి గారి ప్రసంగం చాలా బాగుంది. 28వ తేదీ ప్రసారమైన ప్రముఖ హాస్య రచయిత శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా శ్రీమతి రావి శారద గారి ప్రసంగం శ్రీ వెంకటరమణ గారు గ్రంథంలో సమీక్ష చాలా బాగుంది. 28వ మన గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ 135 ప్రసంగంలో వారు మన భగవద్గీత ఆధ్యాత్మిక ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షింపబడుతున్నాయని, రాబోయే వర్షాకాలంలో వర్ష నీటిని వడిసిపట్టాలని, రాబోయే వినాయక చవితి పండుగలు వినాయక విగ్రహాలను మట్టితో మాత్రమే చేసి పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని చక్కని సందేశం ఇచ్చారు. అలాగే 28 మధ్యాహ్నం ప్రసారమైన అనార్కలి నాటకంలో అలనాటి సుప్రసిద్ధుడైన నటులు శ్రీ బంద కనకలింగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్న నాటకం చాలా బాగుంది అంటున్నారు. ప్రసారమైన 30వ తేదీ ప్రసారమైన భక్త సిరియాళ హరికథగాను భక్తిదాయకంగా ఉంది, కానీ అందులో నరబలి అంశం బాధాకరం, ఇటువంటివి ప్రసారం చేయకపోవడమే మంచిది అంటున్నారు. అలాగే 2వ తేదీ జూలై 2వ తేదీ తెలుగు కవులు సాహితీ మణిదీపాల్లో తెనాలి రామకృష్ణ కవి గురించి శ్రీ గుమ్మా సాంబశివరావు గారి రచయిత రవి ప్రసాద్ గారు తెనాలి రామకృష్ణ గారి పాండురంగ మహత్యం ఇతరత్ర గ్రంథాల గురించి చక్కగా రచన చేశారు. అలాగే 3వ తేదీ ప్రసారమైన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ భక్త రామదాసు కథాగానం కీర్తనలు బాగున్నాయి. 4వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవ సింహం శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి శ్రీ కప్పగొంతుల రామకృష్ణ గారి ప్రసంగం శ్రీ అల్లూరి వారి దేశభక్తి త్యాగ నిరతని చాటి చెప్పాయి అంటూ రాసి పంపించారు. సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి మన కార్యక్రమాల గురించి వారి అభిప్రాయం తెలియజేశారు.

0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 29వ తేదీ జూన్ సోమవారం సూక్తి సుధలో నవ్వు యొక్క ప్రాధాన్యత గురించి శ్రీ బాలకృష్ణ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. వారికి నమస్తే అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో శివకీర్తనలు నాట్యకాలం విని భక్తి పారవశ్యం చెందాం. ఉదయరేఖలు శీర్షికన విని వినియోగదర్శనంలో చక్కటి సమాచారం అందించిన శ్రీ చక్రవర్తి గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. అలాగే కొల్లేటి జాడల రూపకం వింటున్నంతసేపు ఆ ప్రాంతంలో ఉన్నామా అనిపిస్తోంది. నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీను సుధాకర్ బృందం వారు గానం చేసిన కీర్తనలు చాలా నచ్చాయి అంటున్నారు. అలాగే కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కార మార్గాలు ఈ విషయమై శ్రీ మోహన్ రావు గారితో పరిచయం ద్వారా చేనేత కార్మికుల సమస్యలు సమసిపోతాయని ఆశిద్దామంటున్నారు. అలాగే మోహన్ రావు గారికి పరిచయకర్త గారికి మా నమస్తే అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన అనుసంధాన సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారి గారి గానం మా వీధుల విందు చేసింది. ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ అలాగే సోమవారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన గాయోపాఖ్యానం నాటకం నుండి కృష్ణపాత్ర పద్యాలు మా వీధుల విందు చేశాయి అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణభాయి, రాధా, మున్నా రాసి పంపించారు. ఇంకా వీర ఏమంటున్నారంటే చూద్దాం. 30వ తేదీ
1: మంగళవారం సూక్తి శుద్ధలో కుమార సంభవం గురించి శ్రీ ఆళ్వార్ గారు రచించి అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. వారికి మా నమస్తే. ఇంకా భక్తిరంజని కార్యక్రమంలో భద్రాచల రామదాసు కీర్తనలు విని తరించాం. ఉదయరేఖలు శీర్షికన ఆలోచనాలోచనంలో సుమలత గారు అందించిన కథ బాగుంది. చదువు పట్ల ఆసక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలో చాలా చక్కగా తెలియజేశారు. ఆరోగ్య సలహాలు శీర్షికన వయసు మళ్లిన వారిలో గుండె జబ్బులు కారణాలు చికిత్స గురించి డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి.
0: ఇక తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే చూద్దాం. నమస్తే, నేను మురళి భట్టిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి. మీ ఉభయ కుశలోపరి కార్యక్రమానికి చిరునవ్వుతో స్వాగతం అంటున్నారు. ప్రతి వారిని 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేస్తూ నేస్తమా అందుకో మా హృదయాంజలి. మీ పలకరించ కోటి పున్నమి కాంతులు, అందుకే మీ కార్యక్రమం అంటే మాకు ఎంతో ఇష్టం. శబ్దమిత్రుల అభిప్రాయాల మాలికతో విరబూసిన మల్లెల సుగంధ పరిమళాలు ప్రసారం చేస్తావు. ఆ పరిమళ సోయగాలులతో ఆనంద పరవశలం అవుతాము అంటూ యాజ్ యూజువల్గా వారు ఒక చిన్న కవిత్వం రాసి పంపించారు ఎప్పట్లాగే. అయితే ఈసారి మల్లెలు సుగంధ పరిమళాలు తీసుకొచ్చారు వారి కవితలో, సూపర్గా రాసి పంపించారండి. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. ఇక తర్వాత వీరే ఏమంటున్నారంటే ప్రతిరోజు భక్తిరంజని ఎంతో బాగుంటుంది, ఉదయరేఖల కార్యక్రమం ఎంతో అలరిస్తుంది, రావోయే అతిథి కార్యక్రమంలో నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఈ కార్యక్రమంలో మరో కార్యక్రమం వినిపించవద్దు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే యువలయ కార్యక్రమాన్ని మార్పు చేయవద్దండి అంటున్నారు. ఎంతోమంది శ్రోతలు చాలా చక్కగా వింటూ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. గురువారం నాడు భజన గీతాలు బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు. ప్రతిరోజు భజన గీతాలు వినిపించండి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడవి మాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే గలగల పారుతున్న గోదావరి నది జలములు, ఇంకా వచ్చునేమో కుహుకుహు రాగాలు తీయు కోయిలలు తాము మధురంగా పాడటం మరచునేమో, మలయమారుత సోయగాలు తమ చల్లదనాలతో మరచునేమో, కానీ మీ కార్యక్రమాలపై మాకు ఎంత ఇష్టమో అంటే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినంత సత్యము అంటూ చక్కని అభిప్రాయాన్ని పర్యావరణంతో సమకూర్చుతూ మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలా రాస్తూ మాకు ఆనందాన్ని కూడా ఇవ్వండి. కవితలు రాస్తూ ఉండండి, అలాగే కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు ఉభయ కుశలప్పటికి తెలియజేస్తూ ఉండండి. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు.
1: ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అని తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఈ వారంలో మీరు వినిపించిన కలగంటినే దేశభక్తి గీతము మమ్మల్ని ఆనందింపజేసింది. సోమవారం నాడు ప్రసారం చేసిన శ్రీశైల సుప్రభాతం వినిపించారు, బాగుంది. అలాగే నండూరు సుబ్బారావు గారి నాటికలను ప్రసారం చేయగలరు అని అంకరాజు, రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత వీరు గుంటూరు నుంచి రాస్తున్నారు.
0: ఇక తర్వాత పంపించారు మనకి వీరెవరంటే 4వ తేదీ శనివారం సాయంత్రం 4:45 ప్రసారమైన ఆత్మకూరి

0: మీరు పరిశుద్ధ పాడిన జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి జానపద గేయాలు ప్రసారం చేసిన మీకు, చక్కగా పాడిన ఆత్మకూరి పరిశుద్ధ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదని సమస్యాపూర్ణం చాలా బాగుంది. ఇందులో కౌలు పంపిన పూర్ణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు కి నా ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైన రావూరి భరద్వాజ గారు రచనలు అవగాహన ప్రసంగం చాలా బాగుంది, చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేస్తే మీకు ధన్యవాదాలు అంటున్నారు, రాసి పంపించారు. అలాగే లలిత గేయాలు వీణల విందు చేస్తున్నాయి అంటూ ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చేస్తుంటే, ఎందుచేత ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చేస్తుంటే ఎందుచేత వివరిస్తారా అంటే చదవటం లేదా మీరు రాయటం లేదా అయితే తెలియట్లేదు. వీరు రాసిన వారు రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని అడుగుతున్నారు. మీరు తప్పకుండా రాయండి, కల్పలతకి పాటలు కోరుకోండి. అలాగే ఉభయ కుశలోపరికి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు రాసి పంపించారు, చూద్దాం.
1: ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అని తెలియజేస్తున్నారు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్స్ చాలా బాగుంటున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. అయితే యువలయ కార్యక్రమాన్ని గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు.
0: ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. సోమవారం సూక్తి సుధలో కానుకొల్లు బాలకృష్ణ గారు నవ్వు మీద చేసిన ప్రసంగంలో బారిస్టర్ పార్వతీశాన్ని గుర్తు చేశారు, ఆసక్తికరంగా ఉంది, వీరికి ధన్యవాదాలు అంటున్నారు. మంగళవారం భక్తి రంజనీలో భద్రాచల రామదాసు సుప్రభాతం వినిపించారు. తర్వాత భద్రాచల రామదాసు కీర్తనలు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని వినిపించారు. ఈ పాట చాలా బాగుంది. బుధవారం సూక్తి సుధలో భాగ్యలక్ష్మి గారు నేర్చుకోవడంలో ఆనందం ఉందని చెప్పారు, సోక్రటీస్ జీవిత ఉదంతం తెలియజేశారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మంగళవారం ఉదయరేఖల కార్యక్రమంలో గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయం ఉపయోగకరంగా ఉంది. రేడియోలో ప్రతి కార్యక్రమం వింటాను, ధన్యవాదాలు అంటూ జగన్ సంజీవ్ నగర్ నుంచి నంద్యాల నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇలాగే కంటిన్యూ అవుతుండండి. తర్వాత రాసి పంపించారు, నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపర కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ అవ్వకుండా వింటూ ఉంటాం. 1:10 ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునఃప్రసారం చేయండి అంటూ అంటున్నారు. దయచేసి అని రాసి పంపించారు. ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ రాసి పంపించారు, మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. ప్రేమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం, ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. 4వ తేదీ శనివారం ఉదయం వందే మాతరం గీతం విన్నాను, నాకు నచ్చింది. అలాగే దేశభక్తి గీతం సూక్తి శుద్ధ మా మనసును ఆకట్టుకుంటోంది, వ్యాఖ్యాతలకు అభినందనలు. తర్వాత వినిపించిన భక్తి రంజనీయులు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అన్నమాచార్య కీర్తనలు మమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. 5వ తేదీ ఆదివారం భక్తి రంజనీలో విన్నాము, మా మనసులను భక్తి పారవస్యం చేసింది. ఉదయరేఖల్లో భగవద్గీత పారాయణం మాకు నచ్చుతోంది అంటున్నారు. అలాగే శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారికి అభినందనలు అంటూ రాసి పంపించారు. శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం గుంటూరు జిల్లా నుండి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు వారు.
1: వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి శ్రీ వైష్ణవ్ ఋత్విక్ నేదునూరి కళ్యాణ్ చౌదరి రాశారు. విజయవాడ కేంద్రానికి నమస్కారాలు, అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మా కోసం యువలయ టైం పెంచండి అని రాశారు.
0: మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు. ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి, శ్రీనివాసులు, బొజ్జప్ప, రాజశేఖర్ పాలెంచి, పోలయ్య, పూజారి ధనంజయ, అన్నయ్య రాసి పంపించారు. మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరిలో, అలాగే జానపద గేయాలు, భజన పాటలు. యాడికి నుంచి అన్నయ్య, రంగం వెంకటస్వామి రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మీ కేంద్రం నుండి ప్రసారమైన ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, అనంతరం అనంతపురం కేంద్రం నుండి ప్రసారమైన హేమావతి ప్రభాత కార్యక్రమం, సమాచార వేదిక, అనంతరం చావడి

0: సంభాషణ బాగుంది, ధన్యవాదాలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. పంపించారు విజయవాడ కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నిన్న శనివారం ఉదయరేఖల కార్యక్రమంలో ప్రసారమైన సుమతి శతక పఠనం బాగుంది, చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉంది, వినిపించిన డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి ధన్యవాదాలు, ప్రసారం చేసిన మీకు అభినందనలు అంటున్నారు. అదే రోజు ప్రసారమైన విప్లవ చైతన్య దీప్తి శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి డాక్టర్ కప్పగంత రామకృష్ణ గారి ప్రసంగం వినసొంపుగా ఉంది అంటూ రాసి పంపించారు. వీరెవరంటే వెలిదండ్ల గోపాల్ గుంటూరు నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత మనకి పంపించారు, అయితే సమయం చాలా తక్కువగా ఉంది, ఎవరు పంపించారో చూద్దాం. వీరు రాసి పంపించారు, హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. అయితే వీరు పాట కోరుకుంటున్నారు. తర్వాత వీరు ఉభయ కుశలపరికి కూడా రాసి పంపించారు. ఎవరంటే సోమనాథన్ జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు. వీరు మీరు ప్రసారం చేసిన రావోయే అతిథి టీన్ టైమ్ యోలయ్య కార్యక్రమాలు చాలా బాగున్నాయి, నచ్చుతున్నాయంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ మళ్ళీ రాసి పంపించారు. భక్తి రంజనీలో ఆదివారం ఈరోజు ప్రసారం చేసిన కార్యక్రమాలు సూర్యస్థుతి క్రీస్తు భక్తి గీతాలు విని తరించామంటున్నారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు రాసి పంపించారు. చేనేత కార్మికుల కార్యక్రమంలో మాచర్ల మోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత వీరైతే సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. అయితే చాలా క్లుప్తంగా చదివేస్తాను, యోలయ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫణిరాజ్ రాసి పంపించారు నెల్లూరు నుంచి, యువలయ ప్రోగ్రామ్ ఈజ్ ఎఫెక్టివ్ అని రాసి పంపించారు. తర్వాత వీరు బాలాజీ రేణుక బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ రేణుక రాసి పంపించారు, కార్యక్రమాలు బాగున్నాయంటూ రాసి పంపించారు. ఓకేనండి, ఇంకా చాలా వస్తున్నాయి అయితే ఉత్తరాలు, వాట్సాప్ మెసేజ్లు. అయితే సమయం అయితే అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుశలపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా అలాగే ఉత్తరాల ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం వచ్చేవారం ఉభయ కుశలపరి కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్కారం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కీ లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే ఇండోనేషియా, తయారీ పూరే జోర్ శోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ మే సహయోగ్ కర్ రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖాని కే లియే. ఇస్కే అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సైకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలీ హో, సురాబాయా హో యా సమారాంగ్ హో.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు

వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారత దేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 13 వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113 చేరుకుంది.

0: ఉంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా నాలుగో విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఎబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం చిత్రం అందమైన అనుభవం

మలైనా డొరెమి పలైనా స్వరములు చేరే గారంతో పడమటనైనా చూరుకునైనా స్పందన

0: తర్వాత
1: సర్దార్ పాపారాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సాహిత్యం దాసరి నారాయణరావు, రాజశ్రీ.

0: కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తల్ల చీర్ర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు.

ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గోపీ గీతం.

ఫిలిం గీతాల్లో. తర్వాత మొహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట, చిత్రం అక్బర్, సలీం అనార్కలి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం. పల్నాటి సింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనా తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ

0: జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతా ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం.
0: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలీకి చెందినవారని గుర్తించారు. గల్లంతైన 7 కారే చిన్న గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్దిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట దేవాదయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని దేవాదయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి T20 మ్యాచ్ కారణంగా

0: మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా, వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా దేవుడిచ్చిన కొడుకు, దేవుడిచ్చిన కొడుకు శ్రీమతి వైఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు.
8: ఎవడ్రా ఆ మాస్టరు? ఇప్పుడు చెప్పు, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? ఏమయ్యా ఆ టెండరు? ఏరా, మీ పెద్ద పంతులయ్య గారున్నారా? ఉరిమినట్టున్న కంఠస్వరం తన గది బయట విన్న భీమశంకర మాస్టారు కాలింగ్ బెల్ నొక్కారు. అటెండర్ నారాయణ కంగారుగా లోపలికి వచ్చాడు. ఆ వెనుకనే ముతక కద్దరు పంచ జబ్బల బనీను ధరించి ఒక చేతిలో చుట్టను, మరొక చేత్తో 12 ఏళ్ల తన కొడుకును పుచ్చుకుని అనుమతి తీసుకోకుండానే లోపలికి వచ్చేసిన అతను

0: క్షణాల క్రితం గదిబయట మాటలతో గర్జించినవాడే అని గుర్తించిన భీమశంకరం గారు, రండండి కూర్చోండి అని తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించారు.
1: నమస్తే పెద్దపంతులు గారు, మీ స్కూల్లో పిల్లల్ని సేర్పించింది చదువు చెప్పడానికా లేక గారంగా పెంచుకుంటున్న మా పిల్లల్ని నరికి చంపేయడానికా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి అన్నాడు కుర్చీలో కూర్చుని.
0: చూడండి, ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అవతల క్లాసులన్నీ జరుగుతున్నాయి. మీరిలా పెద్ద కంఠంతో అరిస్తే వాళ్ల ఏకాగ్రత చెదురుతుంది. మీరన్నే మాటలు నాకు వినిపిస్తున్నాయి, ముందర మీరు బయటకు వెళ్లి ప్రశాంతంగా చెప్పండి అన్నారాయన వినయంగా. అతని చేతిలో చుట్టను చూస్తూ దాన్ని అలాగే కిటికీలోంచి బయటకు పారవేయబోయి పక్కనున్న నారాయణకిచ్చాడు అతను. నారాయణ దానిని బయటపడేసి వచ్చి కుర్చీ పక్కన కూలపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఏమిటి మీ సమస్య అడిగారు భీమశంకర మాస్టారు అతన్ని. అతన్ని వెనక వచ్చిన కొడుకును చూసి,
2: అయ్యగారు, అతడెవరో కొత్తగా వచ్చిన లక్కల మాస్టర్టండి. మా పిల్లాన్ని చూడండి, అరచేతులు కందిపోయేట ఎలా బాధేశాడో. ఇంటికిచ్చిన లెక్కలు చేయలేదంట, అయితే మాత్రం నెమ్మదిగా చెప్పాలా, చెయ్యకపోతే దగ్గరుండి చేయించాలా. అంతేకాని అట్టా రక్తం సిమ్మెట్ట సావ బాధేస్తే పిల్లాడు ఉండాలా సావాలా? పిలవండి, నేనేమిటో నా తడాకా ఏమిటో చూపిస్తాను అన్నాడు కొడుకు ఎడమ అరచేతిని చూపిస్తూ.
0: నిజంగానే అక్కడ రక్తం చిమ్మి కమిలినట్టుగా రెండు దెబ్బల చారలు తేలి ఉన్నాయి. చూడండి, మాస్టర్ చేసింది తప్పే, కాని మీ అబ్బాయికి చదువు చెప్పే ఉపాధ్యాయుడిని మీరే అతని ముందు వాడు వీడు అని అగౌరవపరుస్తుంటే మీ అబ్బాయి రేపు పెద్దలను గౌరవించడం ఎలా నేర్చుకుంటాడు చెప్పండి. పెద్దయ్యాక మిమ్మల్ని కూడా ఆడు నాబావే అని పిలిస్తే మీకెంత అవమానంగా ఉంటుందో చెప్పండి అన్నారు భీమశంకరం గారు. అతను గతుక్కుమన్నాడు.
2: నిజమే పంతులయ్య గారు, ఐఎమ్ వెరీ సారీ. అయితే మాత్రం ఆయన మా వాడిని అట్టా కొట్టడమేనా? పిలవండి, మీ ముందరే అడుగుతాను
0: అన్నాడు మళ్లీ కోపంగా. మీరు మళ్లీ రెండో తప్పు చేస్తున్నారు, పిలుస్తాను మందలిస్తాను, కాని దీనిని అలుసుగా తీసుకుని రేపు మీవాడు తన తప్పున్నా సరే మా నాన్నతో చెప్పి నీ అంతు తేలుస్తా అని మాస్టర్ని బెదిరించే స్థాయికి వెళ్తే మీరేం చేయగలరు చెప్పండి. పిల్లలు తప్పులు చేయడం సహజం, ఉపాధ్యాయులు మందలించడం కూడా సహజమే. అయినా పిలిపించమన్నారుగా, పిలిపిస్తాను అని భీమశంకరం గారు అడిగిన తీరుకు అతను నివ్వెరపోయాడు.
2: ఏరా నాన్న, నువ్వే క్లాస్ చదువుతున్నావు అడిగారు భీమశంకరం గారు. 7వ తరగతి సార్ చెప్పాడు వాడు.
0: నువ్వు హోంవర్క్ చేయకపోతేనే నిన్ను కొట్టారా లేక ఇంకేదైనా తప్పు చేశావా?
2: నిజం చెప్పు. ఏమీ పర్వాలేదు, ఏమీ చెయ్యందే అంతలా కొట్టరా మాస్టారు అని అనునయంగా మెల్లగా అడిగారు పిల్లవాణ్ణి.
0: పిల్లవాడు తండ్రి ముఖం వైపు చూశాడు.
2: చెప్పరా ఎదవా, చెప్పు, నువ్వేం చేయకపోతే ఆయన అలా కొట్టి ఉండరు అంటున్నారుగా, చెప్పు.
0: అలా అంటుండగానే, సారీ సార్, నా మీదకు పుస్తకం విసిరారు, నాకు కోపం వచ్చింది, నేను ఆయన మీదకు ఆ పుస్తకం విసిరేశాను, దాంతో ఆయన నా దగ్గరకు వచ్చి బెత్తంతో కొట్టారు అని గుడ్ల నీరు గుడ్లకుంటూ చెప్పాడు. మాస్టర్ మీదకి పుస్తకం విసరడం తప్పు కాదా?
2: లెక్కలు నాకు రాలేదు, అందుకే చేయలేదని చెప్పాను, దానికి ఆయన నా మీదకు పుస్తకం విసిరేశారు, ఆయన చేసింది తప్పు కాదా సార్?
0: నీకు లెక్కలు ఎందుకు రాలేదు?
2: నేను క్లాసులో పాఠం వినలేదు.
0: ఎందుకు వినలేదు?
2: ఎందుకిల్లేదు
0: తండ్రి అడిగాడు. ఎందుకు వినలేదు అనునయంగా మెల్లగా అడిగారు పిల్లవాణ్ణి.
2: మా పక్కింటి రంగస్వామి గారి అబ్బాయి షష్ఠీతీర్థంలో కొనుక్కున్న చిన్న వీడియో గేమ్ క్లాస్కు తీసుకొచ్చాడు, దాన్ని నాకిచ్చి ఆడుకోరా అన్నాడు, అందుకని
0: అంటూ నసిగాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు పాఠం వింటే హోంవర్క్ చేసి ఉండేవాడివి కదా, అంటే తప్పు నీది అవునా అన్నారాయన.
2: అవును సార్, ఇంకోసారి అలా చేయను.
3: బడికి వచ్చింది చదువుకోటానికి, ఇక్కడికి వచ్చి చదువుకోవాలే కాని ఇలా అల్లరి పనులు చేయకూడదు సరేనా? మీ నాన్నగారికి చదువంటే చాలా ఇష్టం ఉండబట్టే కదా ఇంత బాగా చూసుకుంటూ నిన్ను చదివిస్తున్నారు, నువ్వు బాగా చదువుకుని ఆయన పేరు నిలబెట్టాలి.
2: సరే సార్, ఐఎమ్ సారీ సార్ అన్నాడు వాడు.
0: గుడ్ బాయ్, కళ్ళు తుడుచుకుని క్లాస్కు వెళ్ళు. నారాయణ, ఈ అబ్బాయిని 7వ తరగతి గదిలో దిగబెట్టిరా, శివరాం మాస్టర్ని గంట కొట్టిన వెంటనే నేను రమ్మన్నానని చెప్పు అన్నారు భీమశంకరం గారు. భీమశంకరం గారు రమ్మన్నారని తెలిసి శివరాం మాస్టర్ వచ్చారు. శివరాం

మాస్టారు పాఠాలు బాగా చెప్తారు. స్వల్పకాలంలోనే మంచి లెక్కల మాస్టారని పేరు తెచ్చుకున్నారు. కాని కాస్త ఆవేశపరుడు. మొదట్లో ఇటువంటి సంఘటనలు రెండు మూడు జరిగాయి. తనే అతని స్వభావాన్ని గమనించి నెమ్మదిగా సర్ది చెప్తూ వచ్చాడు. శివరాము ముళ్లమీద కూర్చున్నట్టుగా కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నారాయన. అంత కోపంలోనూ శివరాం నవ్వకుండా ఉండలేకపోయాడు. సార్, మీరు ఏదో చెప్దామని నన్ను పిలిపించారు, కాని మరి మీరిప్పుడు చెప్పేది అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు. అవును శివరాం, నాకు మతిమర్పు ఎక్కువని నీకు తెలుసు కదా. రేపు భోజనానికి పిలవడానికే నిన్ను రమ్మన్నానోయ్ అంటూ నవ్వారాయన. లే సార్, నేను బాధపడతానని మీరేదో చెప్పటం లేదు. శివరాం, తప్పు ఎవరి వల్ల జరిగినా ఈవేళ సమాజంలో వేలెత్తి చూపించుకోకూడదు మనం. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నామయ్యా. నేను నిన్నెప్పుడూ కోరేది ఒకటే, ఈ వృత్తికి ఎంతో ఓర్పు అవసరం. అది ఎంత తొందరగా నువ్వు అలవర్చుకుంటే అంత తొందరగా ఈ వృత్తికి సరిపోతావు అంటూ ఆగారాయన. సార్, నేను మీ వద్ద చేరి 3 నెలలు కావస్తున్నా. నేను చాలా నేర్చుకున్నాను. మీరు కన్నతండ్రిలా నన్ను ఎప్పటికప్పుడు నాకు మంచి చెడ్డలు చెప్తూనే వచ్చారు. నాకు మీకున్నంత ఓర్పు రావటం లేదు సార్. దాందే ఉంది, నా అంత అనుభవం వచ్చేసరికి నీకు ఆ శక్తి అలవడుతుంది. అది కాదు శివరాం, నా బాధ కేవలం జీతం రాళ్ల మీదే ఆధారపడుతూ విద్యార్థులకు మనకి వచ్చిన విద్యనంతా ధారపోస్తూ వృత్తికే అంకితమైన మనని కించపరచడం వంటివి. అది బాధేస్తుంది. ఉపాధ్యాయుడొక సమిధగా మారుతున్నాడు. అంగబలం అర్ధబలం ఉన్నవాడు మనగలుగుతున్నాడు, లేనివాడు వృత్తి ఇస్తున్న జీతం కోసం తనలోని నిజమైన మనిషిని చంపుకుని బ్రతుకుతున్నాడు. ఆవేశం చల్లార్చుకుని విద్యార్థులలో మార్పు తీసుకువచ్చేలా నచ్చ చెప్పాలి గాని పిల్లల్ని కొట్టకూడదు బాబు. ఇదే నేను నీకు చెప్పదలుచుకున్నది అంటూ భారంగా నిట్టూర్చారాయన. అలా అనగానే అర్థమైంది సార్, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. నా వల్ల ఇలాంటి తప్పు ముందెన్నడూ జరగదని మాట ఇస్తున్నాను సార్. నిజం, ఇంక నేను వెళ్లిరానా అన్నాడు శివరాం భీమశంకరం గారి చేతిలో చేయివేస్తూ. శివరాం చేతిని శుతిమెత్తగా అనునయంగా స్పృశించారాయన. వెరీ గుడ్, ఇందుకీ రేపు మా ఇంటికి భోజనానికి వస్తున్నావా లేదా? అసలు నాకేం చెప్పకు, నువ్వు వచ్చి తీరాలి అంతే, వస్తున్నావు. తప్పనిసరిగా సార్. మరి రేపు సెలవు పెట్టనా? మీరు కూడా సెలవు పెడుతున్నారా అన్నాడు లేస్తూ. భలే వాడివయ్యా, రేపు ఆదివారం అయ్యా అంటూ నవ్వారాయన. శివరాము గతుక్కుమన్నాడు. ఆయన నవ్వుతో శృతి కలిపాడు. అభిమానంగా ఆయన చూసే చూపులోని వాత్సల్యానికి కరిగిపోయాడు. శంకర్రావు అన్నపూర్ణ దంపతులు పుత్ర వాత్సల్యంతో కొత్త బట్టలతో సత్కరించారు. మిగిలిన వృత్తుల వాళ్లు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కాని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మనలాంటి వాళ్లు వారిస్తున్న ప్రతి పైసాకు న్యాయం జరిగేలా పాఠాలు బోధించాలి. లేని పక్షంలో పిల్లలకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేసరికి జీతాలు పెరిగాయి. డిగ్రీ పూర్తి చేసిన మరు సంవత్సరమే నేను బీఈడీ ట్రైనింగ్ అయి వెంటనే రికమెండేషన్తో ఎటువంటి లంచము ఇవ్వకుండానే ఈ ఉద్యోగం పొందాను. సంవత్సరానికే నాకు వివాహమైంది, 2 మగపిల్లలు. నా జీతం నాకొస్తుంది కదా, పాఠాలు చెప్పకపోయినా పర్వాలేదని, ఎలా చెప్పినా వాళ్లు చదివేది లేదని భావించాను. నా అశ్రద్ద వల్ల మా పెద్దాడు చెడు స్నేహాల వల్ల పాడైపోతున్నాడని గుంటూరులోని మా చెల్లెల దగ్గర ఉంచి మంచి కాన్వెంట్లో వేసిన విపరీతమైన భయం వల్ల చదవలేకపోయాడు. 10వ తరగతి పరీక్షలైనాయి. మావాడు పరీక్షలన్నీ బాగా రాశాడు. భౌతిక శాస్త్రం పేపర్ ఎలా రాశావురా అంటే, బాగా రాశాను నాన్న అన్నాడు. ఇంతలో నాకు 10వ తరగతి పేపర్ వాల్యుయేషన్ ఆర్డర్స్ వచ్చాయి. అదే సబ్జెక్ట్ భౌతిక శాస్త్రం. మా పెద్దాడు పరీక్షలైన దగ్గర నుంచి మూడీగా ఉంటూ ఉండేవాడు. నేను నా వృత్తి హడావిడిలో నేను పట్టించుకోలేదు, గమనించనూ లేదు. ఇంతలో రిజల్ట్ రానే వచ్చినాయి. వాడి నెంబర్ చూసిన నాకు కనిపించలేదు. నేను ఇంటికి వచ్చేసరికి వాడు తన గదిలో ఫ్యాన్కి ఊరేసుకుని మరణించాడు. నేను స్థాణువైపోయాను. ఒక్క క్షణం నా కళ్ల ముందు ఏమీ కనిపించలేదు. చీకట్లు అలవర్చుకున్నా. నా మనసు మూగగా రోదించింది. నేను వృత్తి పట్ల చేసిన ద్రోహమే నా కొడుకుని బలి తీసుకుందని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆనాటి నుంచే నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను. అందరికీ ఇలాగే జరగాలని, ఇలా జరుగుతుందని కాదు బాబు, ప్రతి ఉపాధ్యాయుడికి తన వృత్తి పట్ల కనీస ధర్మం ఉండాలనే నా ఆశ.
నా ధ్యేయం.

0: కూడా. ఈనాడు నా కొడుకు ఉంటే నీ అంత ఉండేవాడు. వాడిది ఈరోజు 26 పుట్టినరోజు. వాణ్ణి జ్ఞాపకం చేసుకుని నీలో వాణ్ణి చూసుకోవాలనే ఉద్దేశంతోనే నిన్ను మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. నువ్వు మా ఇంటికి వస్తే మా బిడ్డ నా ఇంట్లో తిరుగుతున్నంత ఆనందంగా ఉంది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు, నిన్ను బాధ పెడితే మన్నించు అన్నారాయన గత్గస్వరంతో. శివరాం కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగి ఆ దంపతుల పాదాలను తడిపేశాయి. 2 నిమిషాల్లో భీమశంకరం గారు తేరుకున్నారు. అతన్ని పైకి లేవతీసి కన్నీళ్లు తుడిచారు. అతన్ని మనసారా పుత్రవాత్సల్యంతో ప్రేమతో కౌగిలించుకున్నారు. ఈ క్షణం నుంచి ఆ దేవుడు నాకిచ్చిన కొడుకువయ్యా నువ్వు అంటూ ఆశీర్వదించారు ఆ దంపతులు అక్కున చేర్చుకుని.
1: దేవుడిచ్చిన కొడుకు కథానిక విన్నారు రచన శ్రీమతి వైఎస్ లక్ష్మి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటివల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుండి బయటపడటం మంచిది, లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దానివలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా లేకపోతే శరీరంపై నీలం

0: పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంట సేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ, అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం విందాం.

0: इंग्लैंड का मुकाबला होगा ऑस्ट्रेलिया से। दोनों टीमें अपराजित रहते हुए फाइनल में पहुंची हैं। ऑस्ट्रेलिया ने सेमीफाइनल में वेस्टइंडीज को हराया और इंग्लैंड ने दक्षिण अफ्रीका को हराकर फाइनल में प्रवेश किया। और अंत में लीजिए सुनिए इस बुलेटिन के मुख्य समाचार एक बार फिर। होर्मुज जलडमरू मध्य से तरल प्राकृतिक गैस की आपूर्ति फिर शुरू होने के बाद सरकार ने एलएनजी पर लगी आपातकालीन पाबंदियां हटाई। केंद्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने विकसित भारत रोजगार और आजीविका मिशन ग्रामीण अधिनियम के तहत राज्यों को 25,000 करोड़ रुपए की सहायता जारी की। केंद्र सरकार ने मेटा को इंस्टाग्राम से बच्चों के शोषण से जुड़े विज्ञापन हटाने का आदेश देते हुए 7 दिन के भीतर जवाब मांगा। छत्तीसगढ़ की सुप्रसिद्ध पंडवानी गायिका तीजन बाई का निधन। राष्ट्रपति उपराष्ट्रपति और प्रधानमंत्री ने शोक व्यक्त किया। और आईसीसी महिला टी20 क्रिकेट विश्व कप के फाइनल में आज शाम इंग्लैंड और ऑस्ट्रेलिया का होगा मुकाबला। और इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: బీఐఎస్ నమ్మక.
1: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం.
7: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా బాలల అభిప్రాయమాలకి వింటారు. ముందుగా చిరంజీవి వారణాసి అనగా చెప్పిన కథలు, కబుర్లు, పాటలు విందాం.
8: గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. First of all, I would like to introduce myself. My name is Varanasi Anagha Nagasri Vaishnavi. My hobbies are drawing and playing badminton. My favorite subjects are science and English. Science helps us to know the world around us. English helps me to improve my speaking and writing skills. I'm studying in PM Sri Kendriya Vidyalaya No. 1 Vijayawada in 7th standard. I am learning violin in Ghantasala Music College. I got the opportunity by my music college. Now I am going to tell a Sanskrit shloka with the meaning.

మీనింగ్ ఈ భూమి మీద ఉన్న ఎన్నో వజ్రాలు వైడూర్యాలు కంటే మనకి మూడే ముఖ్యం, అన్నం, జలం, ఇంకా మంచి మాటలు. నౌ ఐ వాన్ టాక్ ఫ్యూ వర్త్ అబౌట్ ఆకాశవాణి. ఆకాశవాణి, ఆల్సో నోన్ యాజ్ ఆల్ ఇండియా రేడియో, హ్యాస్ కంప్లీటెడ్ 90 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ 2026. ఆకాశవాణి హ్యాస్ బికేమ్ అ సోర్స్ ఆఫ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, కల్చర్ ప్రోగ్రామ్స్. ఇట్ బ్రాడ్కాస్ట్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా. నౌ ఐ వాంట్ టు సింగ్ అ సాంగ్ ఆన్ లార్డ్ రామా.

నిన్నె కొలతుము నీ మహోన్నతి కోరుకుందుము. నిత్యము నీ విజయమునకై, నిత్యము నీ విజయమునకై నడచదము కర్తవ్య పదమున వేదధాత్రి జ్ఞాననేత్రి.

నేత్రి సస్యపూర్ణ స్వర్ణగర్భ ప్రణధనమానములు పూజ ప్రసవములు గాని మహోజ్వల

హిందూ మాత వేదధాత్రీ జ్ఞాన నేత్రీ సస్య పూర్ణ స్వర్ణ గర్భ కోటి గొంతులను కటి చేసి పడెదముని విజయ గీతిక కోటి గొంతులను కటి చేసి

ధరాస్థలి నటెదము నీ విజయ ధ్వజమును, నల్గు చరగుల నీ ధరాస్థలి వేదధాత్రి జ్ఞాన నేత్రి సస్య పూర్ణ స్వర్ణ గర్భ వీరరాగ్ని విశ్వ వినుత విజయమందు మోహిందు మాత వే

జయము సింహల పాద పీఠి, జయము సురసమధీర పుత్రి, జయము భారత దివ్య ధాత్రి.

నేత్రీ సస్య పూర్ణ స్వర్ణ గర్భ వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణీ సౌభాగ్య జీవని వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణీ

సాధనాల సారథై వేద జ్ఞాన వారధై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పరవని తను తల్లిగా భావించాలనో పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి పరవని తను తల్లిగా భావించాలనో పద్ధతి ప్రతి

మించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని వందనీయ జననీయో భారతావని.

మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం. పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం. సత్యం నీవదనం సహనం ఆభరణం, సత్యం నీవదనం సహనం ఆభరణం. హైందవ జీవన సారం ధర్మమే ఆధారం, హైందవ జీవన సారం ధర్మమే ఆధారం. వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని, సౌభాగ్య జీవని.

మాదే మాదే మాదే నోయ్, మాదే నోయ్, డమ డమ డమ డమ డక్క నగారాలు దిక్క పిక్కటిల మోగిస్తాం మోగిస్తాం, గణ గణ గణ గణ ఘంటారావం గణగర్జనగా వినిపిస్తాం వినిపిస్తాం, రెప రెప రెప రెప రెప్పలు తాకగ విజయ పతాక నగరేస్తాం నగరేస్తాం, నింగిదాక శృంగాల నిలచి మన దేశ గౌరవం ఘోషిస్తాం. మాదే నోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదే నోయ్, మాదే నోయ్, చెలువల వీడు కొండల రేడు హిమవంతుండు మావాడే మావాడే, త్రిభువన పావన దివ్య సుహాసిని మాయమ్మే గంగామాయి మాయమ్మే గంగామాయి, తరగరణుల గల వెరుగుడు పెట్టెడు హిందూ చంద్రము మాదే నోయ్ మాదే నోయ్, దాటి మేటి అది శత్రుకోటి ఔ తనుష్కోటి అది మాయదియే. మాదే నోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదే నోయ్, మాదే నోయ్, నవ విచిత్ర రమణి.

0: కృష్ణుల పయోవర్జితము మానలవే అతి మనోజ్ఞ సింపాల కాలయము దక్షిణ ప్రాంతం మాదే నోయ్ హిందుస్థాన్ మాదే నోయ్ దేశ గౌరవం దేశ సంపద తేజరిల్లగా పనిచేస్తాం పనిచేస్తాం బ్రహ్మ తేజము క్షాత్ర శౌర్యము భారత జాతిని నింపేస్తాం అలసట దీరుతాలవడనీయక జాతిని జాగృతి నింపేస్తాం పురా గౌరవం నమో తేజము పరం వైభవం సాధిస్తాం మాదే నోయ్ హిందుస్థాన్ మాదే నోయ్.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా బాలల అభిప్రాయ మాలిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

0: ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి మంచి మంచి కథలు, కబుర్లు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
2: గుండె జారింది హాస్య నాటకం, రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ప్రహ్లాదరావు శ్రీ కెఎస్ కుమార్, పార్వతి శ్రీమతి శిల్ప, సత్యం శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్,
3: కొరియర్ బాయ్
2: శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
4: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి, బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి, వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపి రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాతి మనిషి.
5: ఆయనతో నీకు పనేంటి?
4: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు, బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
5: నీ మొహం మండ, ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండారంగా? పీతలపాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
4: వచ్చిన కవర్ మీద పీపీరావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతలపాటో?
5: పీతల పీతలపాటి.
4: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
5: పిలవటం కుదరదయ్యా.
4: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
5: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
4: అదేంటండి ఈ అవతారం ఏంటి? సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
5: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
4: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు,
5: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
4: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంకులో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
6: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
4: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
5: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది నా స్టైల్లో.

0: నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
1: పోనివ్వక ఏం చేస్తారు సార్, రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
0: తిప్పా నీ బొందా, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
1: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
0: హగ్గు హగ్గిస్తా రావయ్య, జన్మలో మర్చిపోలేవు.
1: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
0: అదే, అలా పారిపోయి బతికిపోయావు, ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది
0: ముట్టుకోకండి. సరే పార్వతి, ముట్టుకోను. నువ్వే చూడు అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమాలిన లెటర్.
2: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
0: పార్వతి పార్వతి,
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
0: పార్వతి
2: ఏంటో చెప్పండి.
0: నీ వయసు ఎంత?
2: 55.
0: నా వయసు
2: 60.
0: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
0: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి?
2: కొంప కాదు కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్ళి స్నానం చేసిరండి.
0: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని చేస్తా.
2: చిచ్చీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
0: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
2: అయ్యో,
0: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు.
2: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
0: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
2: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
0: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
2: అబ్బో, మీరు మీకు ఒక విలువ, అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
0: అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
2: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
0: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
2: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు?

0: బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
0: ఏమంటాను, మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రాదు?
0: నాకు చాలా పనుందండి, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
0: ఓ, గురువారం ఉపవాసం కదూ?
1: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
0: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
1: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది, నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాల నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
0: పెద్ద ఘనకార్యం.
1: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
0: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
1: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను, మరి నువ్వు కూడా వస్తావా?
0: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
1: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
0: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
1: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
0: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ, ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
0: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందలేయగలడు.
0: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
0: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. కానీ వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
0: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
0: మార్పా ఆయనలోనా?
2: అవును,
0: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
2: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని.

0: లేకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
0: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేసావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
0: ఏదో చిన్న కాగితం కూడా ఉందే. కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
0: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టి బాబు, మీ పిన్ని కొడుకులేడు, బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: అసలు విషయం ఏంటో చదవండి.
0: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
0: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
0: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా, వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన్న లేదు, దానికి పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తను ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేను అన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు, పప్పు, బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకో సొద్దుదండగా. చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం? అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్ళినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేళ

0: కాపురంలో మీకు బుర్రా అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
1: అదుగో, మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
0: అర్థమైంది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం, అంతే కదా?
1: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టమే.
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
1: ఏంటో, ఏదన్నా విశేషమా?
0: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
1: అఘోరించాడు.
0: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
1: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
0: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనితురు.
1: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
0: అయినా అందులో సత్యమన్నయ్య తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
1: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
0: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకు వచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ, ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
1: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కాని ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందోయ్, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
0: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
1: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
0: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
1: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెలండి టీవీ కూడా బంద్.
0: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
1: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
0: అయ్యో,
1: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
0: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
1: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మాని వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
0: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
1: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
0: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
1: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాడిని.
0: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
1: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
0: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
1: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
0: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్ల

0: అలా వాళ్ళకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
1: నా మాట తీరే అంత ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
0: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్రా. పద పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానురా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నాం అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఏదో సపోర్టింగా?
2: ఒరే విషయాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానికా?
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా మొత్తానికి ఒప్పుకున్నావురా, సంతోషంగా ఉంది. ఆ చెల్లమ్మా అలా వెళ్ళొస్తావమ్మా.
0: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళిరండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
0: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని, మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధగీత వినాల్సిందే అన్నమాట.
2: ఎవరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా.
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టం ఏంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది, ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన

0: జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చాం. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదయ్యకి వెళ్దాం.
1: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడివని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనదా అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
1: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
1: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
1: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వుండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
0: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
1: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట.
0: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
1: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
0: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
1: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
2: ఎలా ఉందండి ఆ అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
0: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
0: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
0: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
0: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు, ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
0: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంతా హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
0: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
0: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాసమర్యాదలు చేయక్కర్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు, మర్యాదలేం చేయక్కర్లా. గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
0: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ ఛార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
0: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి.

0: అక్కడికే వెళ్తున్నా.
1: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి, సిటీ బస్ లోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
0: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది, మళ్ళీ డబ్బెందుకు దండగా.
1: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
0: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
1: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంపతీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా, ఏం మనిషో ఏంటో. చచ్చా.
0: ఎటు చూసినా ఉరుకులు పరుగులు, వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడిస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవడమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో మరి వస్తున్నా, అడుగు లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్, నాన్న ప్లీజ్ ప్లీజ్. నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
0: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు, ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
0: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్నవాడివి, నువ్వేమిస్తావులే లిఫ్ట్?
2: మాస్టరు, అలా వెహికల్స్ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
0: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది, పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టారు. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
0: అవునవును.
2: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
0: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
2: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
0: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారాపవయ్యా.
2: ఉండండి, డోర్ తీస్తాను.
0: టీ బాబు,
2: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
0: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
2: అది బేషుగ్గా కూర్చున్నారు, అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
0: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
2: మీకు కొత్తగా ఉందా?
0: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
2: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
0: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
2: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
0: ఇంతకీ నీ పేరేమిటో?
2: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
0: అవునవును.
2: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
0: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
2: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
0: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా, అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
2: అది అలా చెప్పండి మీరు, మీరు చాలా గ్రేట్ బాబాయ్.
0: ఎందుకు
2: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
0: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి, నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు సిసలు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే కానీ రైల్వే

0: స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికావరా.
1: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
0: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కారులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు. నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
1: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
0: పిచ్చి వేధవ, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేధవ, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
1: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
0: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
1: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి, మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
0: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
1: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
1: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
1: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
0: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
1: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
1: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
0: మళ్ళీ ఏంటి మాధవ్?
1: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
0: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
1: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
0: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసే అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
1: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి? నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
1: ఇందులో అర్థం కాని ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్ను అడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
1: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నావు వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయన, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి కానీ నన్ను వదలడా ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే, కానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
1: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
1: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు. ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల

0: భయం ఏ రేంజ్లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్లాగా తప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర కారు ఆపవంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
1: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు.
0: అయ్ బాబాయ్,
1: వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుళ్ళ కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా. ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్ళి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్కా, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకటం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
1: కామెడీగాక మరేంటి. పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారు ఆగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపులాగుంది. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో!
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనివ్వు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి!
4: సత్యమన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా?

0: చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు, పిలువండి.
1: ఆయన బయటికి వెళ్లారన్నయ్యా, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్లారు.
0: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే వాడు వెళ్ళింది.
1: అయ్యో కాదన్నయ్యా, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్లారు.
0: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి, నేను అసలు నమ్మను.
1: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా.
0: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
1: అయ్యో అవేం మాట్లాడన్నయ్యా, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
0: నేను సంతోషించాల్సిందే.
1: అదిగో అన్నయ్యా, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
0: అసలు నేను వచ్చింది మా పిసినుగుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
2: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
0: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
2: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
0: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు, ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
2: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
1: ఏమండి?
2: ఏంటి పార్వతి?
1: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్లోనే ఉన్నారు.
2: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
1: అలాగే, నువ్వు రా అన్నయ్యా.
0: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
1: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకి నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
0: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు నేను మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
1: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
0: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
0: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చావు?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట, నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏంటంటే?
0: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారు కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
1: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
1: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
1: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందండి. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
0: ఒక నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు, మీరు నిశ్చింతగా ఉండండి. నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను

0: ఇది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
1: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
2: ఏంటి, నన్ను కూడానా?
1: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
2: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
1: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
2: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
1: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
2: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే, వాడే మా అబ్బాయి మాధవ్.
1: మాధవా?
2: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకు ఇంత ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
0: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
1: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్.
0: అవునంకుల్, నేను మాధవ్, సత్యం గారి అబ్బాయిని. మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను, మీకు తెలుసనుకుంటా.
1: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
2: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
1: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
0: అంటే మీ జీవితంలో కూడా?
1: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
0: లేకపోతే మీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
2: అవునరా, నీకు ఇచ్చిన పాత్రని అంతలా పోషించావని నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
1: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించావేంట్రా?
1: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడురా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేనింతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయానరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఇన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
0: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
1: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణీకోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 0866248881 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి 0866248881

ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం నేను అడిగే మొదటి ప్రశ్న, మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఓకేనా, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఇది ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం నేను అడిగిన మొదటి ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 0866248812 నెంబర్కి. అయితే మన శ్రోతలు ఆన్సర్స్ని పంపిస్తున్నారు, చూద్దాం, తొందరగా పంపించండి. మీకోసం ఒక పాట వినిపిస్తాను, 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది తెలిస్తే మీ ఓన్గా ఆలోచించి రాసి పంపించండి. ఓకేనా, ఈలోగా పాట విందాం.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను అడిగాను ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది అని అడిగాను. అయితే చాలామంది ఆన్సర్స్ పంపించారు, మరి ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది చూద్దాం. మరి పంపించిన వారు తెలిస్తే పంపించారా లేకపోతే సెర్చ్ చేశారా నిజంగా చెప్పాలి. ఓకేనా, మనకి మొదటిగా పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తరువాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రాశారు రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్. ఇక తరువాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రాధ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. తరువాత చూద్దాం, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఐఎం ప్రకాష్ గుంటూరు అంటున్నారు, రైట్ ఆన్సర్ని పంపించారు వారు. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ యువలయ్య అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ రాసి పంపించారు. వైఎస్సీ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత నేదునేరి కళ్యాణ్ చారి రిత్విక్ కలవకుర్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి తిప్పర్తి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి పంపించారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ ఆకాశవాణి అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంత శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్సే పంపిస్తున్నారు. ఓకే, తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల నర్సాపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సిరాజ్ నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మా సమాధానం అంటూ రాసి పంపించారు సాయి లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు ఎలమంచల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే సాయి దర్శన్ నెల్లూరు నుంచి.

0: ఓకే, రాసి పంపించారు. కాకపోతే రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు రాశారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మ్యాథ్స్ మ్యామ్ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లతా. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుండుగొలను కనకళ్ళ రమేష్ రామ్మోజీ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. తర్వాత మనకి ఆన్సర్స్ పంపించారు కే శ్రీనివాస్, వీరు గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చిన్న ఆమిరన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరెవరంటే వేల్పూరి పృథ్వీ మోహన్ కైకలూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కుంచి రామ్మూర్తి కుంచుమాన్పేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నేను అడిగాను ప్రపంచంలో చీమలు లేని ఏకైక ఖండం అని అడిగా, ఓకేనా. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ పొచ్చర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, ఓకే, వరగంట బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. అందరికీ నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తన్ అలీ ఫాతిమా పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు ఓకే, వెలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి రాశారు సికింద్రాబాద్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాచర్ల సుబ్రహ్మణ్యం సర్పల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే రైట్. తర్వాత చూద్దాం, కమల ఏసుపాదం మీరు రాశారు ఒంగోలు నుంచి. అయితే రాశారు రైట్ ఆన్సరే, కాకపోతే ఖండం పేరు చెప్తే చాలు, ఓకేనా. నెక్స్ట్ కే బ్రహ్మానందరావు ప్రసాదం పాండ్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, బిట్రా వీరామోహన్ రావు నిర్మలాదేవి వీరు రాజోల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరు కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి మ్యాథ్స్ మేడం అంటున్నారు వీరు. కడప నుంచి వినయ్ రాశారు, కాకపోతే ఆన్సర్ అయితే రాయలేదు, ఓకేనండి. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు రాశారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర నుంచి బిజిలి

సీతారామాంజనేయ మూర్తి సుశీల పంపించారు కదా ఇందాక రైట్ ఆన్సర్ని. ఓకేనండి, తర్వాత చూద్దాం. హనుమంతు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది అని అడిగాను, దానికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇంకొకరు పంపించారు, చూద్దాం. దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు ఇస్మాయిల్ బై ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. ఆన్సర్ ఏంటంటే అంటార్కిటిక. ఇక్కడ విపరీతమైన చలి, ద్రవ రూపంలో నీరు, మొక్కలు లేకపోవడం వల్ల చీమలు ఇక్కడ మనుగడ సాగించలేవు, జీవించలేవు. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక పెన్ను పేపర్ తీసుకోండి, మీకోసం ఒక లెక్క కాదు కానీ అటువంటిదే అడుగుతాను. ఈ ఆన్సర్ ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఓకేనా, రాయండి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు. ఓకేనా, హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది, డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా అండి, తెలుసా వీటి గురించి కొంచెం ఏదైనా? హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే కనుక వెంటనే సెండ్ చేయండి 0866242888 నెంబర్కి. మనకి పంపించారు, చూద్దాం, పంపించండి ఆన్సర్ని. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను, ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి.

ఓకే, ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. ఆయన ప్రకాష్ గుంటూరు నుంచి అంటూ రాసి పంపించారు ఆన్సర్ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి తెలిస్తే. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ తీశారు. తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రాసి పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు. మీరు రాశారు కానీ రెండు కలిపి రాశారు, ఎందుకో మరి? ఆన్సర్ తెలిస్తే రాయండి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీకు తెలిసింది రాయండి ఆన్సర్, ఓకేనా? అది కరెక్టా అది రాంగా అనేది తర్వాత విషయం, ముందు ఆన్సర్ చేయండి. తర్వాత చూద్దాం, రాసి పంపించారు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమిరం నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు, వీరు రాసి పంపించారు, కాకపోతే మీరు రాసింది కరెక్టే కానీ ఇక్కడ మాత్రం అది రాంగ్. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శ్రీరాజు నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే నాకు కొంచెం అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం, అర్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజోల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ శైలజ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. రాధ కమ్మ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి రాసి పంపించారు, అయితే రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైసహేజ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. కాకపోతే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి రాసి పంపించారు, కూర్నావలి కూడా ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఎలమంచల్ నుండి సాయికృష్ణ సమాధానం అంటూ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నాభరణ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు.

తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర నుండి కొట్టూరి లక్ష్మణ్ రాసి పంపించారు. వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంశ్రీ శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు షేక్ మహబూబ్ సుబాని గుంటూరు నుంచి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు పాలెంపల్లి, అళగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిలం, వెంకటేశ్వర, లక్ష్మి, వీరంతా కలిసి రాసి పంపించారు. కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్. కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మొహమ్మద్ ఎనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వైఎస్హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి వరవకొండ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు లత అవ్యూర్ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరంటే గుండుగలను మద్దుల శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి, రాంగ్ ఆన్సర్. వీరు డిలీట్ చేశారు మాణిక్యాలరావు దుర్గాడ నుంచి. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక్కడ మాత్రం మీకు ట్విస్ట్ ఈ ప్రశ్నలో అర్థమయ్యి అర్థం కానట్టు ఉండి ఉన్నది, అందుకే అలాంటి ట్విస్ట్ ప్రశ్న వేశాను, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, సాయి దర్శన్ నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే పండ లలితాదేవి బాపట్ల నుంచి రాశారు. ఓకే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఏమంటారు, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ లంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తరువాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత వీరు ఎవరంటే కడప నుంచి వినయ్ శైలజ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మల్లవరం నుండి జయంతి ప్రశాంతి, ఓకే సమాధానం అంటూ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు, ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాసి పంపించారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నారాయణవిఎన్ మూర్తి శ్రీదేవి లక్కవరం మేలూరు జిల్లా నుంచి పంపించారు. ఓకే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మంచిర్యాల నుంచి చంద్రమగళి పద్మరాణి, రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ చేశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ని. చూద్దాం, కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, అయితే ఆన్సర్ అయితే పంపించలేదు, వారి పేర్లు మాత్రమే రాశారు. ఓకేనండి, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత మిడతల రామమూర్తి ఎర్రకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత ఓకే, బాపట్ల నుంచి లలితాదేవి, పండా లలితాదేవి, ఓకేనండి, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ వెరీ గుడ్గా చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. మీ అందరికీ నేను కొంచెం ట్విస్ట్ ప్రశ్న అడిగినట్టున, ఏమంటారు,
తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, టైప్ చేస్తాను, తొందరగా టైప్ చేసి పంపించండి. ఎం ప్రతాప్, పైటీ జంక్షన్, విశాఖపట్నం.

నుంచి రాశారు, రాంగన్ సార్ని నెక్స్ట్ మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రాశారు, రాంగన్ సార్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు వీరు. మహబూబ్ సుభాని గుంటూరు నుంచి చెప్పాను కదా ప్రశ్నకు కూడా మీకు చెప్పాను, మీరు రాశారు ఆన్సర్ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు ఇందాక. ట్రై చేయండి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, అరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం మీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అని. గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువాళ్ళంక నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి వీరు తిప్పర్తి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నేదనూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరు ఎం ప్రతాప్ ఐటీఎస్ జంక్షన్ నుంచి మళ్ళీ పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఐఎమ్ సుధా రాణి సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు సుధారాణి. మీరు ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఏది నాలుగిట్లో అని అడిగాను, ఓకేనండి. ఏ తర్వాత చూద్దాం, ఏమి ట్విస్ట్ లేదు మేడం అన్నారు, అసలు ప్రశ్నలోనే సమాధానం ఉందని రాశారు వరగంటి బదిరి విషయాల నెల్లూరు నుంచి, ఓకే అండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాశారు, రాంగ్ ఆన్సర్ని. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి రాశారు బంగాళాఖాతం అని రాశారు. నేను ప్రశ్నలు అదేమీ అడగలేదు, మీరు రాశారు మరి బంగాళాఖాతం అని. ఇక తర్వాత చూద్దాం బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి తిప్పర్తి నుంచి రాశారు, వెరీ గుడ్ అండి, ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించారు. కడప నుంచి వినయ్ శైలజ రాశారు, రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇప్పుడు తర్వాత చూద్దాం మనకి పంపించారు కేశవరావు పంపించారు, వారి పేరు మాత్రమే పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు, ఊరి పేరు అయితే కూడా పంపించలేదు. ట్రై చేయండి. తర్వాత చూద్దాం ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాసి పంపించారు, రెండు ఆన్సర్లు రాసి పంపించారు. మీరు ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒకటే చెప్పండి, ఓకేనండి. తర్వాత చూద్దాం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఇప్పుడు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు, వీరు కూడా రెండు ఆన్సర్లు రాసి పంపించారు, కాకపోతే రెండు రాంగ్ ఆన్సర్లు రాశారు. నేను అడిగాను ప్రశ్న ఇంకొకరు పంపించారు, చూద్దాం. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, ట్రై చేశారు వీరు, రైట్ ఆన్సర్ని, ఓకేనండి వెరీ గుడ్. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీరు ఎవరంటే కేశవరావు ఎక్కడి నుంచి అయితే పంపించలేదు, కాకపోతే ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం ఎం నరసింహం నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాసి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. కొంతమంది పంపిస్తున్నారు, చూద్దాం కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పండా లలితాదేవి బాపట్ల నుంచి, వెరీ గుడ్ అండి, ఇప్పుడు మీరు ట్రై చేశారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను. భిన్నమైనది ఏది అంటే పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. మిగతా మూడు పర్వతాలు అది ఎక్కడ ఉన్నాయి అనేది నేను ప్రశ్నలో అడగలేదు, కాకపోతే చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. పశ్చిమ కనుమలు అనేవి కొండ ప్రాంతం కాబట్టి ఇది వీటిల్లో అది పర్వతాలు, ఇది కొండల ప్రాంతం, ఇది డిఫరెంట్గా ఉన్నది, ఓకేనండి. అందరికీ కంగ్రాచులేషన్స్. కాకపోతే ఇంకా పంపిస్తున్నారు ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు.

చారు అత్తిలి కేశవరావు అత్తిలి నుంచి. ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచుల నుంచి అంటార్కిటిక ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. రెండోది అయితే రాసి పంపించలేదు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇక మూడో ప్రశ్నల్లోకి వెళ్ళిపోద్దామా? ఓకే, ఇది కూడా లెక్కల ప్రశ్న అడగనా, ఏమంటారు? ఓకే రాసుకోండి. ఇది తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్న, చాలా ఈజీనే. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఓకేనా? విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు. ఈ వాక్యంలో కర్త క్రియ అంటే సబ్జెక్టు యాక్షన్ వెర్బ్ ఏవి? విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? తెలిస్తే రాసి పంపించండి. 0866-248-812 నెంబర్కి. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? తెలిస్తే రాసి పంపించండి. తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఆన్సర్ని 0866-248-812 నెంబర్కి పంపించండి. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? మనకి చాలామంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. టైప్ చేస్తున్నారు మరి. ఓకే, నేను రెండు అడిగాను. ఏంటి వాక్యంలో కర్త క్రియ? రెండు రాసి పంపించండి. ఓకేనా, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే, కారంచేడు మండలం తెలగపాలెం నుండి పంపించారు వెంకటేశ్వరరెడ్డి జ్యోతి. అయితే ఏమి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇందాక కూడా వీరు వారి పేర్లు మాత్రమే రాశారు, ఆన్సర్స్ అయితే వారు సెండ్ చేయట్లేదు. మనకు పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత రాధా కమ్మ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ కమ్మ నుంచి రైట్ ఆన్సర్. ప్రశ్న ఈజీగా ఉన్నదా? తర్వాత ప్రియా, ఓకే, పంపినవారు సాయికృష్ణ ప్రియానండి వేలమంచల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి పంపించారు. ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్గా రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ని. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు బాపట్ల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు. ఓకే, కాకపోతే ఒకటే రైట్ ఆన్సర్ ఉన్నది దానిలో. ఓకేనా, ఇంకో ట్రై చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామశ్రీ శ్రీనివాస్ రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, కే శ్రీనివాస్ గుంటూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరెవరంటే మనకి రాసింది మహమ్మద్ ఎనేదుల్లా కామారెడ్డి నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే సుధారాణి పంపించారు వీరు సత్తుపల్లి నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇంకెవరంటే రాసి పంపించారు మనకి చూద్దాం, సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఈజీగా ఉందా ప్రశ్న? భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే కడప నుంచి వినయ్ రాశారు, వినయ్ శైలజ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా పంపిస్తున్నారు మనకి, రైట్ ఆన్సర్ కాదో చూద్దాం. బి శివకుమార్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు. అయితే విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, కర్త క్రియ రెండు.

అడిగాను నేను. ఓకేనా, రైట్ ఆన్సర్ కొంత మటుకు రైట్ ఆన్సర్ రాశారు మీరు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి లక్కవరం ఏలూరు నుంచి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి రాశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అయితే ఆన్సర్ అయితే ఏం రాసి పంపించలేదు మీరు. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్ని. అనంతపురం నుంచి అనురాధ రాశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, సూపర్గా ఉందండి. తర్వాత మళ్ళీ పంపించారు మనకి వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్ నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి సరోజిని మాయా రాజేశం మీరు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. ఒకళ్ళు కూడా వీళ్ళు రాంగ్ అని ఎక్కడ నేను చదవలేకపోతున్నాను, అందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఏమంటారు, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు వత్తిల్ నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మహేంద్ర తెనాల నుంచి. మహేంద్ర ఇప్పుడు మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చిలుకా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాశారు, ఒకటే ఆన్సర్ రాశారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. వీరు వెరీ గుడ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. దిస్ ఇస్ సీతా కళ్యాణి ఫ్రమ్ హిల్ కాలనీ నాగార్జున సాగర్ అంటూ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు. ఓకే ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, పొత్సార నుండి కొట్టూరి లక్ష్మణ్ రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కారంచేడు మండలం తెలకపాలె నుండి వెంకటేశ్వరరెడ్డి జ్యోతి ఇప్పటికి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. షబీనా కురబల్ల కోట అక్కడి నుంచి రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఈరోజు హాలిడే కదా, ఎలా పంపించారు అని అడుగుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు అనేది ఆ ప్రశ్నకి మీరు ఇది రాసి పంపించారు. ఓకేనండి, వెరీ గుడ్, బాగుంది మీ లాజిక్. ప్రసాద్ ఎల్ఐసి కాల్ నుంచి రాశారు, బాగుందండి, వెరీ గుడ్. తర్వాత జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే మధు సీత వీరు ఎక్కడి నుంచి, జయశ్రీ ఎక్కడి నుంచి అయితే మరి తెలియటం లేదు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మనకి రాసి పంపించారు భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ వినలేదు మరొకసారి అని అడుగుతున్నారు వారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి, సబ్జెక్టు యాక్షన్ అంటే వెర్బు ఏది? ఓకేనండి, తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, దేవరాజు గట్టు నుంచి అక్కడ నుంచి సాల్మన్ రాజు ఇస్మాయిల్ బాయ్ జాకిర్ బాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాసి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు వీరు హనుమంతు ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, ఏం

సుజాత నెల్లూరు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు నెల్లూరు నుంచి, మేరీ సుచిత్రనా. ఓకే, కాకపోతే మీరేమి ఆన్సర్ రాయలేదు. ఓకే, తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం. మనకి పంపించారు బాపట్ల నుంచి కంచిభట్ల జస్వంత్ సమీర దుర్గాలక్ష్మి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇంకా ఎవరన్నా రాసి పంపిస్తారా? విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? ఓకేనా, తెలిస్తే రాసి పంపించండి. 0868 2488 8 నెంబర్కి.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవని అడిగాను. అయితే ఇంకొకరు పంపించారు మనకి, చూద్దాం. ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి, అయితే నేను ఇక ఆన్సర్ చెప్పేస్తాను. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవని అడిగాను. విద్యార్థులు కర్త అంటే సబ్జెక్ట్, వెళ్ళారు అంటే క్రియ, యాక్షన్ జరిగిందని. ఇక ఇంకొకరు పంపించారు, వీరంటే లాస్ట్గా పంపించారు మనకి, పివై విజయశేఖర్ రెడ్డి నంద్యాల నుంచి లాస్ట్గా పార్టిసిపేట్ చేశారు వీరు. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక వీరు ఎవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేని పాలన నుంచి, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ వినలేదు అన్నారు, ఇప్పుడు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే వెరీ గుడ్. ఇదండి నేను ఆన్సర్ అయితే చెప్పేశాను, విద్యార్థులు కర్త వెళ్ళారు అనేది క్రియ, యాక్షన్ జరిగింది అనేది. మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఇష్క చిత్రానికి అద్నాన్ సమీ నిత్యామీ నేను పాడిన పాట.

0: వెల్కమ్ బ్యాక్ టు యోలయ. మనకి ఇంకా ఇద్దరు శ్రోతలు పంపించారు. ఎన్ఎం అడుగు నుంచి చెబ్రోలు మనోజ్ ధనోజ్ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత సాగి మౌనిక, సందీప్ వర్మ హైదరాబాద్ బాచుపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇదండి ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం తెల్ల గులాబీలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గోపి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఫిలిం గీతాల్లో తర్వాత విందాం. కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం 1942 ఎ లవ్ స్టోరీ చిత్రానికి కుమార్ సాను పాడిన జావేద్ అఖ్తర్ గీతం.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. వన మహోత్సవంలో ఇవాళ 5వ రోజు సందర్భంగా వన మహోత్సవం గురించి తెలుసుకుందాం. వన మహోత్సవం ప్రతి సంవత్సరం జూలై 1 నుండి 7 వరకు భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఇది 1950లో కేఎల్ మున్షి ప్రారంభించిన ఒక గొప్ప ఉద్యమం. ఈ సందర్భంగా ఈ వారంలో లక్షలాది మొక్కలు నాటబడతాయి. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం కాపాడటం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం వంటి ముఖ్య లక్ష్యాలను సాధించడానికి ప్రజలు, ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తాయి. 1947 ఢిల్లీలో మొహందర్ సింగ్ రంధావా ఆధ్వర్యంలో మొదటి మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, లేడీ మౌంట్ బటన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. 1950లో అధికారికంగా ప్రారంభించారు. అప్పటి వ్యవసాయ మంత్రిగా ఉన్న కేఎం మున్షి ఈ వన మహోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుండి 7 వరకు వర్షాకాలం ప్రారంభం కావడంతో మొక్కలు పెరగడానికి ఇది అనువైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ వన మహోత్సవం యొక్క లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం. అఫారెస్టేషన్ అంటే అడవులను సంరక్షించడం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, ప్రజలకు అవగాహన కల్పించడం, మొక్కలను పెంచడం, చెట్ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ వన మహోత్సవ వారం ద్వారా జరుపుకునే కార్యక్రమాలు ఏంటో చూసుకుందాం. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటుతూ ఉంటారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కలిగించే ర్యాలీలు చేస్తారు. పర్యావరణ ప్రదర్శనలు, డ్రాయింగ్ కాంపిటీషన్లు నిర్వహిస్తారు. పాటలు, నాటకాలు, ప్రసంగాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు. విద్యార్థులు మొక్కలు నాటడం, పర్యావరణంపై ఎస్సే రైటింగ్ పోటీలు వంటివి పాఠశాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వన మహోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, వాతావరణ మార్పులు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని వాతావరణాన్ని అనుకూలంగా చేస్తాయి. నీటి సంరక్షణ, అడవులు వర్షాన్ని ఆకర్షించి నీటి నిల్వలను పెంచుతాయి. చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి, మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అడవుల వల్ల మనకి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కట్టెలు, ఔషధాలు, పండ్లు, తేనె ఇంకా ఎన్నో వనరులను అందిస్తుంది. 2025 వన మహోత్సవ థీమ్ ఏంటంటే, ఓ చెట్టు అమ్మకు అంకితం 2.0, ఏక్ పేడ్ మా కే నామ్ సే 2.0గా నిర్ణయించబడింది. వన మహోత్సవం, వారోత్సవం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం కాదు, ఇది ప్రకృతిని కాపాడే జాతీయ ఉద్యమం. ప్రతి మనిషి ఓ చెట్టు నాటితే రాబోయే తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ప్రపంచాన్ని అందించగలుగుతాం.

మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తివంతమైన విలువలు కృతజ్ఞతాభావం మరియు మన వ్యక్తిత్వం, గ్రాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్. కృతజ్ఞత అనేది మనకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవటం, వారి పట్ల మనసారా ధన్యవాదాలు చెప్పటం. వ్యక్తిత్వం అనేది మన ఆలోచనలు, మన ప్రవర్తన, నైతిక విలువలు, ధర్మబద్ధతల సమూహం. ఈ రెండింటి సమన్వయం మనలో సానుకూల దృక్పథాన్ని పెంచి సమాజంలో గౌరవనీయ స్థానాన్ని కల్పిస్తుంది. కృతజ్ఞత మనసులో వినమ్రతను పెంచుతుంది. ఇతరుల సహాయం, దయ, ప్రేమను గుర్తుంచుకోవడం ద్వారా సంబంధాలు బలపడతాయి. కృతజ్ఞత ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా, సానుకూలంగా ఉంటారు. ఇది మనలో స్వార్థాన్ని తగ్గించి సహకారాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత చూపడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి. గురువుల పట్ల కృతజ్ఞత చూపడం ద్వారా విద్యార్థి జీవితంలో విజయం సాధించవచ్చు. సమాజం పట్ల కృతజ్ఞత చూపడం ద్వారా సేవాభావం పెరుగుతుంది. నిజాయితీ, ధర్మబద్ధత, కరుణ, సహనం ఇవన్నీ

నీ వ్యక్తిత్వానికి మూలాధారాలు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు ఎప్పుడూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. నైతిక విలువలు మనిషిని, మనిషి ప్రవర్తనను నియంత్రిస్తుంది. సత్యం, న్యాయం, సమానత్వం వైపు నడిపిస్తాయి. వ్యక్తిత్వం ఉన్నవారు కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా నిలబడతారు. కృతజ్ఞత భావం మరియు వ్యక్తిత్వం కలిసినప్పుడే మనలో సానుకూల దృక్పథాలు ఏర్పడతాయి. సమస్యలను అవకాశాలుగా చూడగల సామర్థ్యం పెరుగుతుంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయ కాకుండా ప్రేరణ పొందగలుగుతాం. సానుకూల దృక్పథం ఉన్నవారు సమాజంలో మార్పు తీసుకురాగలరు. కృతజ్ఞత, వ్యక్తిత్వం, సానుకూల దృక్పథం యొక్క సంబంధం మనలో వినమ్రతను పెంచుతుంది. వినమ్రత వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. బలమైన వ్యక్తిత్వం సానుకూల దృక్పథాన్ని కల్పిస్తుంది. ఈ మూడు కలిసి మనిషిని సమాజానికి ఆదర్శంగా నిలబడుతుంది. మహాత్మా గాంధీ, ఆయన వ్యక్తిత్వం, వినమ్రత, కృతజ్ఞత భావం ప్రపంచానికి ఆదర్శం. స్వామి వివేకానంద, ఆయన ప్రసంగాలు సానుకూల దృక్పథానికి ప్రతీక. అబ్దుల్ కలాం, ఆయన కృతజ్ఞత భావం, నైతిక విలువలు, సానుకూల దృక్పథం యువతకు ప్రేరణ. కృతజ్ఞత మనిషి హృదయాన్ని శాంతితో నింపుతుంది. వ్యక్తిత్వం అనేది మనిషి నిజమైన సంపద. సానుకూల దృక్పథం విజయానికి తలుపులు తెరుస్తుంది. కృతజ్ఞత భావం, వ్యక్తిత్వం, సానుకూల దృక్పథం, నైతిక విలువలు, ఇవన్నీ మనిషి జీవితానికి ఉన్నత స్థాయిని తీసుకెళ్తాయి. కృతజ్ఞత మనలో వినమ్రతను పెంచుతుంది. వ్యక్తిత్వం మనకు గౌరవం తెస్తుంది. సానుకూల దృక్పథం మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని తెస్తుంది. మన విజయానికి మార్గం చూపుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విలువలను తమ జీవితంలో ఆచరించి సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు చిత్రగీతం వింటారు.

శరీర సానుకూలత, బాడీ పాజిటివిటీ అండ్ హెల్త్ హ్యాబిట్స్ ఆరోగ్యకరమైన అలవాట్లు. ప్రతి వ్యక్తి శరీరం ప్రత్యేకం. అందం, ఆకారం, రంగు, బరువు అన్నీ వేర్వేరు. ఈ భిన్నత్వాన్ని గౌరవించడం, ప్రేమించడం, అంగీకరించడం అనేది శరీర సానుకూలత. అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం తప్పనిసరి. శరీర సానుకూలత యొక్క భావన ప్రతి శరీరం యొక్క ప్రత్యేకత వేరు. దాన్ని పోల్చుకోకుండా మనం మన దారిలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీడియా ప్రకటనలు ఒకే రకమైన అందాన్ని చూపించడం వల్ల సామాజిక ఒత్తిడి ఉంటుంది. శరీరాన్ని ప్రేమించడం వల్ల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, ఫైబర్స్ సమతుల్యంగా ఉండాలి. ప్రకృతి సిద్ధమైన ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటివి తినాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. అధిక కొవ్వు పదార్థాలు, షుగర్, సాల్ట్ ఉన్న ఆహారం తగ్గించాలి. రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలి. సమయానికి భోజనం చేయాలి. ఎక్కువ విరామాలు లేకుండా తినేలా చూసుకోవాలి. రోజువారీ వ్యాయామం మరియు నడక, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉండాలి. వ్యాయామం ద్వారా శరీర బరువు నియంత్రణ చేసుకోవచ్చు. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మన గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. యోగా, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరానికి శక్తి, కండరాల బలం, స్థైర్యం పెరుగుతాయి. శరీర సానుకూలత మరియు ఆరోగ్యకరమైన అలవాట్ల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, ఆరోగ్యకరమైన అలవాట్లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శరీర సానుకూలతను అంగీకరించే సమాజం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తుంది. శరీర సానుకూలత సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. సమయానికి భోజనం, వ్యాయామం, నిద్ర, విశ్రాంతి అందేలా చూసుకోవాలి. మన చిన్న చిన్న అలవాట్ల మార్పు పెద్ద ఫలితాలను చూపిస్తాయి. ఫిట్నెస్ యాప్స్, డైట్ ట్రాకర్, జిమ్ వంటి సాంకేతిక వినియోగం చేస్తూ ఉండాలి. మీడియా ప్రభావం శరీర సానుకూలతలను ప్రోత్సహించే ప్రచారాలు చేస్తుంటాయి. పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు పాఠశాలల్లో నేర్పాలి. కుటుంబం యొక్క ప్రోత్సాహం కూడా చాలా అవసరం. శరీర సానుకూలత అనేది మన శరీరాన్ని ప్రేమించడం, అంగీకరించడం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత, సమాజపు సహకారం అన్నీ కలిపి మన జీవితాన్ని సంతోషకరంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. ఇప్పుడు ఓ చిత్రగీతం వింటారు.

మనిషి చరిత్రలో ప్రతి సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను తెచ్చింది, అలానే కొన్ని భయాలను కూడా. కరెంట్, ఇంటర్నెట్, కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మొదట్లో అనుమానాలు కలిగించాయి, కానీ తర్వాత సమాజాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు అదే స్థాయిలో పోటీగా వస్తుంది ఈ కృత్రిమ మేధస్సు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనిషి ఆలోచనలను, నిర్ణయాలను, సృజనాత్మకతను అనుసరించే శక్తి కలిగిన సాంకేతికత. కానీ అసలు విషయం ఏమిటంటే

ఇది మనిషికి ముప్ప లేకపోతే అవకాశమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐ అనేది యంత్రాలు మనిషి మేధస్సును పోల్చి ఆలోచించేలా, నేర్చుకునేలా, నిర్ణయాలు తీసుకునేలా చేసుకునే సాంకేతికత. ఉదాహరణకు వాయిస్ అసిస్టెంట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, హెల్త్ యాప్స్, ట్రాన్స్లేటింగ్ యాప్స్ వంటివి. 1950లో అలెన్ ట్యూరింగ్ అసలు యంత్రాలు ఆలోచించగలవా అనే ప్రశ్నతో ఇది అంతా మొదలైంది. 1980లో న్యూరల్ నెట్వర్క్స్, 2020లో బిగ్ డేటా, 2010లో డీప్ లెర్నింగ్, ప్రస్తుతం చాట్ జీపీటీ, జెమిని, కోపైలట్ వంటి కొత్త వర్షన్లు వచ్చేసాయి. అభివృద్ధి దశలో ప్రతి కొత్త ఆవిష్కరణ కొత్త అవకాశాలను తెచ్చింది. ఈ ఏఐ ఆరోగ్య రంగంలో ఎలాంటి అవకాశాలు తెచ్చిందో చూద్దాం. వ్యాధుల నిర్ధారణలో వేగం మరియు ఖచ్చితత్వం తెచ్చింది. క్యాన్సర్, హార్ట్, గుండె జబ్బులు, అరుదైన వ్యాధులను గుర్తించడం మొదలుపెట్టింది. రోగుల వ్యాధి వివరాలు విశ్లేషణ ద్వారా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని సంకేతమిస్తుంది. ఇంకా విద్యలో ఏఐ విద్యార్థుల బలహీనతలను గుర్తించి ప్రత్యేక పాఠాలు చదువుకునేలా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చేసింది. వ్యవసాయంలో పంటల అంచనా, వాతావరణ సూచనలు, నీటి వినియోగం, ఎరువుల కొలతలు సులువు మరియు కొత్త ఇరిగేషన్ పద్ధతులు తీసుకొచ్చింది. పరిశ్రమలకు ఏఐ ఆటోమేషన్ ద్వారా తయారీ వేగవంతమైంది, ఖర్చు తగ్గి నాణ్యతను పెంచింది, కొత్త వస్తువులు తయారీలో సహాయం కూడా చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్స్, అలెక్సా, స్మార్ట్ హోమ్ ఎక్విప్మెంట్స్, ట్రాన్స్లేటింగ్, సెల్ఫ్ కేర్ అండ్ డెవలప్మెంట్ యాప్స్, బుకింగ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, బిల్స్, పేమెంట్స్ అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. మన రోజువారీ జీవితాన్ని సులువు చేసేసింది. ఇలా ఇన్ని లాభాలున్నా ఏఐ వల్ల ముప్పులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఆటోమేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గిపోవచ్చు, ముఖ్యంగా డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, డ్రైవింగ్. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం తప్పనిసరిలానే ఉంది. మన వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుంది. ఫేస్ రికగ్నిషన్, ఆన్లైన్ ట్రాకింగ్, పేమెంట్స్ మరియు మన వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పులు కూడా ఉన్నాయి. సైబర్ నేరాలు మరింత ఎక్కువ కావచ్చు. ఏఐ ఆధారిత ఆయుధాలు, సమాజంలో ఏఐ వినియోగాలు, దాని ముప్పులు గురించి అవగాహన పెంచాలి. ఏఐ మనిషికి సహాయకుడుగా మారితే అవకాశాలు అపారంగా ఉంటాయి, కానీ నియంత్రణ లేకపోతే ముప్పులు తప్పవు. భవిష్యత్తులో ఏఐ మనిషి జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది. భారతదేశం ఏఐలో పెద్ద అవకాశాలను కలిగి ఉంది. ఆరోగ్య రంగం, వ్యవసాయం, విద్యలో వినియోగం పెరుగుతుంది. స్టార్టప్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, యంత్రాలు మనిషి మేధస్సును మించిపోతాయా? కృత్రిమ మేధస్సు రూపాయి బిల్ల లాంటిది. ఓవైపు ఇది మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది, మరోవైపు కొన్ని ముప్పులను తెస్తుంది. ఇది ముప్పు మరియు అవకాశం కూడా. సరైన నియంత్రణ, నైతిక జాగ్రత్త ఉంటే ఇది అవకాశం, లేకపోతే ముప్పే. ఇది ఇవాల్టి అని తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.

0: प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही RBLI इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RBLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రైతులు బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్దిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అభివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. రాష్ట్రంలో క్వాంటమ్ సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సౌర పవన విద్యుత్తో పాటు అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ్లో పర్యటించిన రామ్మోహన్ నాయుడుకు ఎస్ఐఆర్ బిఎల్ఓ ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచి సంతకం చేసి తిరిగి బిఎల్ఓకి అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. నకిలీ ఓట్లను నివారించడానికి డబుల్ ఓటింగ్ లేకుండా చేసేందుకు సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది ఒడ్డున ఉన్న ఆలయాలకు 500 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పెరుమూళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, చేజర్లోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం చేయిస్తున్నామన్నారు. 6200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారి చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి కాపాడారు. మిగిలిన జాలర్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో రేపు పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఈరోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునికూడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామం

0: సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పేదలు, గిరిజనులు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను ఒకే చోటుకు పరిమితం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడానికి ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బాలసోరుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి ఋతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు ఈ రోజు మరియు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం, ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది,
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక లలిత్ మోహన తివారీ. ఆదౌ ముఖ్య వార్తాః. హోర్ముజ్ జల్డమ్రు మధ్యేత్యనేన మాధ్యమేన ఎల్ఎన్జి ఇత్యస్య జలయాన ప్రేషణస్య పునః ప్రారంభాత్ అనంతరం భారత సర్వకారేణ ప్రాకృతివాయు ఆపూర్తో ఆపత్కాలికాః ప్రతిబంధాః నిరస్తీకృతాః. కేంద్రీయ గ్రామీణ వికాస్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః వికసిత్ భారత రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అధినియమస్య అంతర్గతం రాజ్యేభ్యః 25,000 కోటి రూప్యకాణాం విత్తీయ సహాయతాం ప్రదత్తవాన్. కేంద్ర సర్వకారేణ మీటా సంస్థాయే ఇన్స్టాగ్రామ్ మంచాత్ బాల శోషణ సంబద్ధ విజ్ఞాపనానాం నిష్కాసనస్య ఆదేశః ప్రదత్తః. సహైవ 7 దినేషు స్పష్టీకరణం ప్రస్తోతుం నిర్దేశాః అపి ప్రదత్తాః. అద్య ఛత్తీస్గఢస్య సుప్రసిద్ధ పాండవనీ గాయికా తీజనబాయి దివంగత. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చ

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో శ్రీమతి గుంటక ప్రభాతలక్ష్మి బృందం వారిచే భజనావళి వింటారు.
1: జై శ్రీరామచంద్రమూర్తికి.

0: మీరింతవరకు శ్రీమతి గుంటక ప్రభాతలక్ష్మి బృందం వారిచే భజనావళి విన్నారు. ఈనాటి పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పలు పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. పంట పండిన తర్వాత వచ్చే ఉత్పత్తిని, ముఖ్యంగా ధాన్యాన్ని లేదా గింజలను సాధారణంగా మనుషులు తినడానికి పశువుల దాణాగా ఉపయోగిస్తూ ఉంటాం. అదే ధాన్యాన్ని మందులతో కానీ ఇతర పద్ధతులను ఉపయోగించి శుద్ధి చేసి విత్తటానికి వాడదలిస్తే అవి తినటానికి పనికిరావు. అంతేకాకుండా చట్టపరంగా వాటిని ధాన్యం బజారులో అమ్మకూడదు. అంటే శుద్ధి చేయటం వల్ల ధాన్యం విత్తనంగా అంటే బీజంగా మారుతుంది. ముఖ్యంగా విత్తనం పైపొరల్లో, విత్తనం లోపల కూడా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లు ఉండి విత్తనానికి తెగుళ్లను కలుగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా శుద్ధి చేయని నేలల్లో కూడా శిలీంధ్రాలు, ఇతర వ్యాధిని కలిగించే కారకం ఉండి విత్తనాలను, మొలకలను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. విత్తనాలకు మొలకలకు నష్టం రాకుండా చూసుకోవాలి అంటే విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి అంశం. విత్తన శుద్ధి అంటే ఏదైనా భౌతిక పద్ధతులను వాడి లేదా రసాయనిక మందులు లేదా జీవ సంబంధమైనటువంటి పదార్థాలతో విత్తనాలను లేదా ప్రత్యుత్పత్తిని వాడే వాటిని శుద్ధి చేసి చీడపీడలను అరికట్టే పద్ధతిని విత్తన శుద్ధి అంటాము. మన దేశంలో విత్తన శుద్ధి అనేది పాత ప్రక్రియే. దాదాపు 300 సంవత్సరాల క్రితం చీడపీడల నివారణలో భాగంగా ఈ ప్రక్రియ మొదలైంది. పూర్వం మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఆవు పేడ, బూడిద, సారాయి లాంటి వాటితో విత్తనాలను నాటే ముందు శుద్ధి చేసేవారు. దీన్ని సంప్రదాయ సాగు పద్ధతుల్లో భాగంగా చేసేవారు. ఆధునిక విత్తన శుద్ధి పద్ధతిని మొట్టమొదటిగా వైటావాక్స్ అనే మందును 1970 ప్రవేశపెట్టడంతో మొదలైంది. తర్వాత కార్బండిజం అనే మందును విత్తనం ద్వారా వృద్ధి చెందే శిలీంధ్రాలను అరికట్టడానికి ప్రవేశపెట్టారు. విత్తన ధృవీకరణకు విత్తన శుద్ధి తప్పనిసరి. అంతేకాని విత్తన శుద్ధి కంటూ ప్రత్యేక చట్టం మన దేశంలో ఏమీ లేదు. 1998 గౌచ్ అనే విత్తన శుద్ధి మందును ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణ కోసం మార్కెట్లోకి తెచ్చిన తర్వాత అందరి దృష్టి విత్తన శుద్ధి మీదకు మళ్లింది. విత్తన శుద్ధి చేయటం వల్ల విత్తనాలను పొలంలో విత్తినప్పుడు వాటి యొక్క పూర్వ జన్యు సామర్థ్యం బయటపడుతుంది. విత్తన శుద్ధి విత్తనంలో అంతర్గతంగా దాగి ఉన్న విలువలను వెలికితీస్తుంది. మొలక శాతం పెరుగుతుంది, మొలకలు బాగా నిలదొక్కుంటాయి, చివరిగా ఎక్కువ దిగుబడిని సాధించడానికి వీలవుతుంది. అందువల్ల వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాల వారిని ఈ విషయంలో చైతన్యం చేసి విత్తన శుద్ధిని ప్రోత్సహించడం వల్ల వివిధ వాతావరణ పరిస్థితుల్లో పండించే అనేక రకాల పంటల్లో సుస్థిర దిగుబడులు పొందవచ్చు. విత్తన శుద్ధి వల్ల లాభాలు ఏంటంటే, విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కారకాలను విత్తన శుద్ధి ద్వారా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఎందువల్ల అంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే దశ చాలా కారకాల జీవిత చక్రంలో బలహీనమైన దశగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించవచ్చు. అంటే ఎక్కడైతే మందు అవసరం ఉందో అక్కడికే చేరుతుంది అని అర్థం. పిచికారీ చేసినప్పుడు పక్క పొలాల మీద ద్రావణం తుంపర్లుగా పడుతుంది. అందువల్ల పక్క పొలాల్లోని పంటలకు నష్టం కలుగుతుంది. అంతేకాకుండా మందు వృధా అవుతుంది. విత్తన శుద్ధి చేయటం వల్ల అటువంటి అనర్థాలను అరికట్టుకోవచ్చు. 1 హెక్టార్ పంటలో పిచికారీ చేయటం వల్ల మందు ద్రావణం 10,000 చదరపు మీటర్ల ప్రాంతాన్ని కలుషితం చేస్తుంది. అదే సాళ్లలో మందును వేస్తే 500 చదరపు మీటర్ల నేల కలుషితం అవుతుంది. కానీ విత్తన శుద్ధి చేయటం వల్ల కేవలం 50 చదరపు మీటర్ల నేలను మాత్రమే మందు తాకుతుంది. ఆ విధంగా చూస్తే విత్తన శుద్ధి ద్వారా పురుగు మందులను వాడటం వల్ల పర్యావరణానికి, నేలకు తక్కువ హాని కలుగుతుంది. అదే పిచికారీ చేయటం వల్ల హాని ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొక్కలతో పోల్చినప్పుడు విత్తనాలకు, మొలకలకు చీడపీడల వల్ల హాని ఎక్కువగా ఉంటుంది. విత్తన శుద్ధి ద్వారా రసాయనాలను వాడటం వల్ల సరైన సమయంలో చీడపీడలను నియంత్రించుకోవచ్చు. పిచికారీ చేయడానికి, చల్లటానికి మందు మోతాదు ఎక్కువగా అవసరమవుతుంది. కానీ విత్తన శుద్ధికి అంత అవసరం లేదు. అందువల్ల ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి కూడా హాని తగ్గుతుంది. అవశేషాల బెడద తగ్గుతుంది. అంటే ఉదాహరణకి 1 హెక్టార్ మొక్కజొన్న పొలంలో 100,000 మొక్కల మీద పిచికారీ చేయడానికి 1,350 గ్రాముల మందు అవసరం అవుతుంది. అదే పొలంలో సాళ్ళలో మందు వేయడానికి 600 గ్రాముల మందు పడుతుంది. కానీ విత్తన శుద్ధికి అయితే 50 గ్రాముల మందు సరిపోతుంది. పిచికారీ చేయడంతో పోల్చుకుంటే విత్తన శుద్ధి వల్ల శ్రమ తక్కువ అవుతుంది, ఇంకా ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. విత్తన శుద్ధి చేయటం వల్ల పొలంలో గరిష్టంగా మొలక శాతాన్ని పొందవచ్చు, ఇంకా మొక్కలు దృఢంగా ఉంటాయి. వివిధ పంటల్లో విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలి అంటే, ముందుగా వరి పంటను కనుక మనం తీసుకున్నట్లయితే మెట్టనారు మళ్లకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బోనేజం 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారు మళ్ళలో చల్లుకోవాలి. దుంప నారు మళ్ళకైతే 1 గ్రాము కార్బోనేజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారు మళ్ళలో చల్లుకోవాలి. అగ్గి తెగులు, పొడ తెగులు, మాగుడు తెగుళ్ల సమగ్ర సస్యరక్షణలో భాగంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే దీంట్లో కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదంటే థైరామ్ లేదంటే క్యాప్టాన్ మందులతో విత్తన శుద్ధి చేసినట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. టర్సికం ఆకు ఎండు తెగులు, తుప్పు తెగుళ్లను కూడా ఈ విత్తన శుద్ధి చేయటం వల్ల అరికట్టుకోవచ్చు. జొన్న పంటలో అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదంటే 1.5 గ్రాముల టెబ్యూకన్జోల్ మందులతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. మొవ్వు ఈగ నివారణ కోసం 3 గ్రాముల ఇమిడాక్లోపిడ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. బంకకారు తెగులు, నల్ల కాండం తెగుళ్లను కూడా ఈ విత్తన శుద్ధి ద్వారా అరికట్టుకోవచ్చు. ఇక సజ్జ పంటలో విత్తనాలను 2% ద్రావణంలో అంటే 20 గ్రాముల ఉప్పును లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు ఉంచటం వల్ల ఎగ్గాట్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించుకోవచ్చు. ఆరిన తర్వాత

0: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదంటే 6 గ్రాముల మెట్లాక్సిల్, 35 DS మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పచ్చకంకి తెగులు లేదా వెర్రికంకి తెగులను అరికట్టుకోవచ్చు. తెగులు సోకిన మొక్కల్లో కంకులు పూర్తిగా లేదంటే పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోతాయి. ఇక రాగి పంట విషయానికి వస్తే, ఈ పంటలో కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదంటే 2 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందులతో విత్తన శుద్ధి చేసినట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. అగ్గి తెగులు నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కొర్ర పంటలో అగ్గి తెగులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదంటే క్యాప్టన్ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. సామలో అయితే కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల థైరామ్ లేదంటే క్యాప్టన్ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పెసర లేదంటే మినిము పంటల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదంటే థైరామ్ లేకపోతే క్యాప్టన్ లేదంటే కార్బండిజం ఇలాంటి శిలీంధ్ర నాశిని మందులతో, ఇంకా 5 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోపిడ్ లాంటి పురుగు మందులతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పంటను 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్ళు ఇంకా రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవటానికి వీలవుతుంది. శనగ పంటలో అయితే విత్తే ముందు 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడి, దీంతోపాటు 1.5 గ్రాము వెల్లెట్ టీ లేదంటే 3 గ్రాముల థైరామ్ లేదంటే క్యాప్టన్ లేకపోతే 2.5 గ్రాముల కార్బండిజంతో విత్తన శుద్ధి చేయటం వల్ల విత్తనం ద్వారా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను చాలా వరకు అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా కిలో విత్తనానికి 1.5 గ్రాము టెబ్యూకోన్జో లేదంటే 1.5 గ్రాము విటావాక్స్ పొడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. మొదట శిలీంధ్ర నాశిని, తర్వాత ట్రైకోడర్మా మందులను వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఉలవల్లో అయితే 1 గ్రామ్ కార్బండిజం మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక వేరుశనగ పంట విషయానికి వస్తే, కిలో విత్తనానికి 1 గ్రామ్ టెబ్యూకోన్జోల్ 2% DS లేదంటే 3 గ్రాముల మాంకోజెబ్ దీంతోపాటు 8 గ్రాముల ట్రైకోడర్మా మందులను వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. కాండం కుళ్ళు వైరస్ వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోపిడ్ 600 FS 4 మిల్లీలీటర్ల నీటితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు సమస్యగా ఉన్నటువంటి ప్రాంతాల్లో 10 గ్రాముల ట్రైకోడర్మా పొడి మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. చెరకు పంటలో అయితే ఎకరాకు 16,300 కళ్ళ ముచ్చలను వాడుకోవాలి. వీటిని 300 లీటర్ల నీటికి 150 గ్రాముల కార్బండిజం దీంతోపాటు 600 లీటర్ల మలాథియన్ కలిపినటువంటి ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి నాటినట్లయితే పొలుసు పురుగు, అనాస పురుగులను అరికట్టుకోవచ్చు. 3 కళ్ళ ముచ్చలను వేడి నీటిలో అంటే 52 డిగ్రీల సెల్సియస్ దగ్గర 30 నిమిషాలు లేదంటే తేమతో మిళితమైన వేడి గాలిలో 54 డిగ్రీల సెల్సియస్ దగ్గర 4 గంటలు ఉంచి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా కాటుకు తెగులు, గడ్డి దుబ్బు తెగులు, ఆకుమాడు తెగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 చిత్రతరంగిణి, 7:30 ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య ఇంగ్లండ్లో జరిగే ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం అన్ని రేడియో సెట్లలో, ఎఫ్ఎం ఛానళ్లలో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. 7:45 చిత్రతరంగిణి, 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం వినవచ్చు. 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రతరంగిణి, 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: ఇంద్రధనుస్సు చిత్రానికి పి సుశీల్ పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్టేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశం

0: అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్బంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ్ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ్ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు.

0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
1: సైక్లింగ్ హార్ట్ కో ఠీక్ రఖతా హై ఔర్ బాడీ కో భీ ఫిట్ రఖతా హై సోల్ కో భీ ఠీక్ రఖనే కా కామ్ కర్తా హై ఏక్ సైక్లింగ్ సే పొల్యూషన్ కా సొల్యూషన్ హోతా హై అప్నే స్వయం కో ఫిట్ రఖతీ హై సైక్లింగ్ హీ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై క్యో నా హమ్ సైక్లింగ్ కర్కే వికసిత్ భారత్ కే ప్రధాన్ మంత్రి జీ కే స్వప్న కే సాథ్ చలే యహీ ఆజ్ ఆప్ సబ్సే అపేక్షా హై.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లిన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకితో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్ జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి. ముందుగా ఇంద్ర చిత్రం నుంచి పాటలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి వింటారు శ్రోతలు. ఈ వ్యాఖ్యానాన్ని రేడియో సెట్లలో, ఎఫ్ఎం ఛానళ్లలో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి, గమనించగలరు. हमारे अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए. यह आकाशवाणी है. आईसीसी विमेन्स T20 वर्ल्ड कप 2026 के अंतर्गत ऑस्ट्रेलिया और इंग्लैंड के बीच खेले जाने वाले फाइनल T20 क्रिकेट मैच का आंखों देखा हाल सुनने से पहले आइए सुनते हैं विशेष कार्यक्रम फर्स्ट बॉल 20.
1: दिस इज आकाशवाणी. वी नाउ ब्रिंग यू बॉल बाय बॉल कमेंट्री ऑफ द फाइनल T20 क्रिकेट मैच टू बी प्लेड बिटवीन ऑस्ट्रेलिया एंड इंग्लैंड of the ICC Women's T20 World Cup 2026. Before that, listen to a special program, First Ball 20.
2: First Ball 20.
3: नमस्कार. फर्स्ट बॉल 20 में आप सभी का स्वागत है. मेरा नाम है मुनीश जॉली और आज बहुत बड़ा दिन है क्योंकि हम एक बार फिर से पहुंच रहे हैं इंग्लैंड के लंदन में और वहां लॉर्ड्स का मैदान इंतजार कर रहा है. एशेज की पुरानी राइवलरी कह लीजिए जो T20 क्रिकेट में आ गई है, या फिर दिग्गज टीमें जिनको बहुत लोगों ने प्रिडिक्ट किया था. एक होम टीम है इंग्लैंड और

మీరు ఇంతవరకు ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినండి.

చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం వింటారు.

Thank you.

I'm not going to

Yeah.

మీరింతవరకు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం విన్నారు అమరభారతి కార్యక్రమంలో.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్టేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రభువో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యం

0: సమయాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబిజి రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలివిడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీల రోజువారీ వేతన రేట్లను సగటున 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: వికసిత్ భారత్ కా నిర్మాణ్ ఔర్ వికసిత్ భారత్ కే లియే సమృద్ధ ఔర్ వికసిత్ గావ్ కా నిర్మాణ్ జో రోజ్గార్ యుక్త్ హో ఔర్ ఇసిలియే బెహతర్ రోజ్గార్ దేనే కీ సంకల్ప్ కే సాథ్ గావ్ ఔర్ గరీబ్ ప్రధానమంత్రి జీ ఔర్ ఎన్డీఏ కీ సర్కార్ కీ ప్రాథమికతా హై. హర్ మజ్దూర్ కో మాంగనే పర్ సునిశ్చిత్ కామ్ మిలే. 1 జులై సే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా పూరే దేశ్ మే లాగూ హో గయీ హై.
0: పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజ వాయువు సరఫరాపై విధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మౌజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు ఎల్ఎన్జీ రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జైశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని, అది దేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, సాంస్కృతిక ఐక్యతకు, జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 80వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం, ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని రాగ

0: 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య నిఘా వర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ది తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్బాయ్ ఈరోజు కన్నుమూశారు. తీజన్బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతమ్మినారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొంచెంసేపట్లో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం.

0: మెట్ ఖత్రీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జసీమ్ అల్ థానీ. Both the leaders reviewed various facets of bilateral cooperation, especially energy, trade, investments, connectivity, security and people-to-people ties. In a social media post, Dr. Jaishankar said, they explored new opportunities for deepening the strategic partnership. Dr. Jaishankar thanked Mohammed bin Abdul Rahman for ensuring the safety and well-being of the Indian community and appreciated his sharing of assessments on the West Asia conflict and its impact. In the ICC Women's T20 World Cup final, chasing a target of 151 runs set by England, Australia were 137 for the loss of 2 wickets in 15 overs at Lord's Cricket Ground in London when reports last came in. Earlier, Australia won the toss and opted to bowl first. Put to bat, England scored 150 for 4 in stipulated 20 overs. Skipper Natsir Brunt was top scored with an unbeaten 58 runs, while Freya Kemp made 44 runs. In the FIFA World Cup, Brazil will take on Norway in the round of 16 match in New Jersey at 1:30 a.m. Indian Standard Time tonight. England will face Mexico in Mexico City in the other pre-quarterfinal at 5:30 a.m. tomorrow. And that is the end of this news bulletin.
1: अगली गेंद उसको ड्राइव कर दिया तो फील्डर्स के बीच में से गेंद लॉन्ग ऑफ बाउंड्री के बाहर 4 रन. अब केवल 7 रन चाहिए, एक छक्का चाहिए बराबरी के लिए.
2: भगवद्गीता पारायणम, भगवद्गीता श्लोक विश्लेषण समर्पण श्री मल्लादि श्रीराम प्रसाद, निर्वहण डॉक्टर श्री चुंडूरु माणिक्यराव, अनंतरम బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ శ్రీ వివి వెంకటేశ్వర గారి ప్రసంగం వింటారు. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పిడబ్ల్యూ వరప్రసాద్. 9:00 కర్ణాటక సంగీతంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం. 12:40 కార్మికుల కార్యక్రమం, పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత ఈ అంశంపై శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారి ప్రసంగం. అనంతరం బడి ఎంతెంతో దూరం శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారి కథానిక. 4:45 రంగస్థలి, ఈ శీర్షికన రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బి జాన్ బాబు, హార్మోనియం శ్రీ పాగోల సురేష్. 6:30 పల్లె సీమలు, చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు జీవనోపాధుల అభివృద్ధి, డాక్టర్ ఎం దీప గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, సార్వ వరి సాగు యాజమాన్యం, నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 బండోడు నాటిక వింటారు, రచన శ్రీ అబ్దుల్ కుద్దుస్, నిర్వహణ శ్రీ బేతారామ సూర్యప్రకాష్. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం, రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ సోలో వాయిద్యాన్ని వింటారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. రాత్రి 11:10 రేపటి ప్రసార వివరాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం, చుక్కాని లేని నావు వంటిది, సూక్తి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:12 దాటి 35 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.